ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:58:43. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. అనునిత్యం దేశభక్తి, అనుక్షణం దేశ అభివృద్ధి సాగాలి. దేశ సౌభాగ్యమే మన భాగ్యం కావాలన్న భావనకై ప్రతినిత్యం ప్రభాతవేళ విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు.

0: required an acceptance of religious diversity and the equal worth of every individual. In women's cricket, India will begin the T20 Asia Cup campaign against Thailand today at Dubai International Cricket Stadium. The match will start at 8:30 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం భక్తిరంజని ఇవాళ్టి కార్యక్రమంలో హరిశరణాష్టకం, ఆ తర్వాత స్తుతిమాల వినబోతున్నారు. ముందుగా హరిశరణాష్టకం.

0: ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు సూక్తి రత్నావళి. వ్యాఖ్యాత బ్రదర్ సి ఫ్రాన్సిస్.
1: ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభువు తన పరిచర్యలో ఎక్కువ భాగం పశ్చాత్తాప్తులను దేవునితో మానవుని సఖ్యపరచడానికే వెచ్చించారు అని మనం గుర్తు చేసుకుంటూ ప్రేమతో సరిదిద్దుకుందాం. పాత నిబంధన గ్రంథంలో అసూయతో కయను తన తమ్ముడైన ఆబేలుని చంపినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు కదా. అందుకు కయను నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలివాడినా అని ఎదురు ప్రశ్నించాడు. కాని మనలో ప్రతి ఒక్కరము తోటి వారికి కావలివారము. యేసుక్రీస్తుతో మన సంబంధం తోటివారితోన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే యోహాను 13:35 నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. మరియు ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేస్తురని మత్తయి 25:40-45 తెలియచేస్తున్నాయి. ఇతరుల శుద్ధి నాకవసరం, మరి వారి విషయం నేను పట్టించుకోలేను అని భావించడం క్రైస్తవ స్ఫూర్తికి విరుద్ధం. కావలి బాధ్యత. ఎజ్కేలు గ్రంథం 33:7-9 యావే ప్రభు ఎజ్కేలు ప్రవక్తను ఇజ్రాయేలు కావలివానిగా నియమించిన విషయాన్ని గుర్తు చేస్తూ పాపాత్ములను తప్పుడు ద్రోవలు నడుస్తున్న వారిని మందలించడం, సరిదిద్దడం, వారి ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించడం, తోటి మానవుల మధ్య పాపి గమ్యాన్ని మార్చినట్లయితే మనము మేలు చేసిన వాళ్ళమవుతాము. ఇతరులను సరిదిద్దడంలో, వారికి కనువిప్పు కలిగించడంలో మనకు ఉండవలసినది ఒకే ఒక అప్పు, పరస్పరము ప్రేమను, దేవుని ఆజ్ఞలను, శ్రీసభ కట్టడలను పాటించేటట్లు చేయడం. ప్రియమైన దైవజనులారా, మత్తయి సువార్త 18 అంతా క్రైస్తవ సంఘములో ఉండవలసిన సంబంధ బాంధవ్యములను వివరిస్తుంది. తప్పును సామరస్యపూర్వకంగాను నీతి నిజాయితీతో పక్షపాత రహితంగా మెలిగేటట్లు క్రైస్తవ విలువలను గుర్తు చేస్తూ శ్రీసభలో మెలకువ కలిగి జాగరూకులకై సమాధానంతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండని కలుపుకొని పోవటం. రక్షణ అనేది అందరికీ అవసరం. అందుకే క్రీస్తు శిలువ మరణం బలియాగం, రక్షణ పూరిత త్యాగం, క్రీస్తు శిలువ మీద చనిపోవడం ద్వారా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. క్రీస్తు శిలువ ప్రేమకు విజయానికి గుర్తు. మనం క్రీస్తును అనుసరించాలంటే మనల్ని మనం తగ్గించుకొని అనుదిన జీవితంలో శిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరించాలి. భారముచే అలసిసలిసిన ప్రజలారా, నా ఎద్దుకు రండు, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని తన అపారమైన ప్రేమను చూపించారు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమించడానికి సాయపడము. క్రీస్తు శిలువ మీద చేతులు చాచి ప్రపంచాన్నంతటినీ ఆలింగనం చేసుకున్నాడు, దాన్ని తండ్రికి అర్పించారు. దేవుని బిడ్డలమైన మనము కూడా క్రీస్తు వలె క్రీస్తుని పోలి సంఘానికి సేవలను అందించాలి. మనలను, మన కుటుంబాలను ప్రేమతో సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం. తథాస్తు. అందరికీ శుభములు. ఆమేన్.
0: సూక్తి రత్నావళి కార్యక్రమంలో మీరింతవరకు బ్రదర్ సి ఫ్రాన్సిస్ గారి మాటల్లో బైబిల్ సూక్తులు విన్నారు.

0: పొలం కబర్లు. ఈనాటి కార్యక్రమంలో మల్లె తోటల నుండి అధిక దిగుబడి పొందడానికి సూచనలు వినబోతున్నారు. ఈ వివరాలను అందిస్తున్నది శ్రీ కె సురేష్.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: ఈ రోజు కార్యక్రమంలో మనం మల్లెపూల సాగు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ మల్లెపూలలో దాదాపు 200 రకాల జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. 42 జాతులు మన దేశంలోనే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 3 జాతులు మాత్రమే సాగుకు అత్యంత అనుకూలమైనవి. అవి జాస్మినం సాంబక్, జాస్మినం గ్రాండిఫ్లోరం, జాస్మినం ఆరిక్యులేటం. మన రాష్ట్రంలో 6,966 హెక్టార్లలో ఈ మల్లె తోటలను సాగు చేస్తున్నారు. 41,976 టన్నుల వరకు ఈ సాగు వల్ల మనకు దిగుబడి వస్తోంది. ముందుగా జాస్మినం సాంబక్ గురించి కొన్ని వివరాలు. ఈ జాతిలో సాగు చేసే ముఖ్యమైన రకం గుండు మల్లె. దీంతోపాటు రామబాణం, మదనబాణం, సింగిల్ మోగ్రా, డబుల్ మోగ్రా, ఇరువిచ్చి, కస్తూరి మల్లి మొదలైన రకాలు కూడా లభిస్తూ ఉన్నాయి. ఈ పూలను ఎక్కువగా విడిపూల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. ఇక రెండవది జాస్మినం గ్రాండిఫ్లోరం. ఈ జాతికి చెందిన రకాలు విడిపూలుగా సుగంధ తైలాల తయారీలో ఉపయోగిస్తున్నారు. కోవన్ అనే రకాన్ని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేశారు. సురభి అనే రకాన్ని భారత ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారు విడుదల చేశారు. ఇక మూడవది జాస్మినం ఆరిక్యులేటం. ఈ జాతిలో ముఖ్యమైన రకాలు పరిముల్లై, కోవన్, కోటు, విడిపూలు ఉత్పత్తి కొరకు ఈ రకాన్ని ఉపయోగిస్తున్నారు. ఇక ప్రవర్ధనం ఎలా చేయాలంటే కొమ్మ కత్తరింపుల ద్వారా కానీ అంటు మొక్కల ద్వారా కానీ ప్రవర్ధనం చేస్తారు. మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో మాత్రమే నాటాలి. జూన్ నుండి డిసెంబర్ వరకు ఎప్పుడైనా నాటవచ్చు. సాయంత్ర సమయాన్ని నాటడం వల్ల మొక్క బాగా అతుకుతుంది. అంటు మొక్కలను వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 1.5 నుండి 2 మీటర్ల ఎడం ఉండేలా మాత్రమే నాటుకోవాలి. అలా చేసినప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఇక కత్తిరింపుల విషయానికి వస్తే ఈ మల్లెలో పూలు లేత చిగుర్ల నుండే పూస్తాయి. కాబట్టి కొమ్మ కత్తిరింపులు శాఖీయ పెరుగుదలను నియంత్రించి శాఖీయ మొగ్గలు పూమొగ్గలుగా మారటానికి, పూల ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ కొమ్మ కత్తిరింపులకు ముందు మొక్కకు నీరివ్వకుండా గత సంవత్సరం పువ్వు కొమ్మలు, తెగులు సోకిన ఎండు కొమ్మలను కత్తిరించి పూర్తిగా తీసేయాలి. జాస్మినం సాంబక్లో డిసెంబర్ నుండి జనవరి వరకు కత్తిరింపులు చేసినట్లయితే అధిక దిగుబడిని మనం సాధించవచ్చు. కాబట్టి ఈ సమయంలోనే కత్తిరింపులను మనం చేసుకోవాలి. పొలమంతా ఒకేసారి కత్తిరింపులు చేయకుండా కొద్దిగా వ్యవధినిస్తూ డిసెంబరు చివరి వారం నుంచి జనవరి మధ్య వరకు కొనసాగించినట్లయితే ఎక్కువ రోజులు పూలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి పనులు చేసుకోవాలి. కానీ జనవరిలో చేసిన కత్తిరింపుల వల్ల పూల దిగుబడి తగ్గటంతో పాటు పూల

0: నాణ్యత కూడా తగ్గుతుంది. జాస్మిన్ మార్క్యులేటంలో సాధారణంగా కత్తిరింపులకు జనవరి ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి. ఆ నెలల్లో మాత్రమే కత్తిరిస్తే మంచి ఫలితాన్ని, మంచి దిగుబడిని, నాణ్యమైన పూలను మనం పొందవచ్చు. కొమ్మలు కత్తిరించడానికి 10 నుండి 15 రోజుల ముందు నీరు కట్టడం పూర్తిగా ఆపివేయాలి. ఇక నీటి యాజమాన్య విషయానికి వస్తే, కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టడం వల్ల మొక్కలకు కొత్త చిగురులు బాగా వస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8 నుండి 10 రోజులకొకసారి తడి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా కూడా నీటి సదుపాయాన్ని మనం కల్పించవచ్చు. ప్రతి మొక్కకు 8 నుండి 10 కిలోల వరకు పశువుల ఎరువుతో పాటు 60 నుండి 120 గ్రాముల నత్రజని, 120 గ్రాముల భాస్వరం, పొటాష్ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే ఎరువుగా వేయాలి. తదుపరి సూచించిన మోతాదును దఫదఫాలుగా వేయటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల అధిక దిగుబడులను మనం పొందవచ్చు, అలాగే నాణ్యమైన పూలను మనం పొందవచ్చు. అదేవిధంగా మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, ఆరోగ్యంగా పెరుగుతాయి. పూల దిగుబడి పెంచటానికి లీటరు నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ సూక్ష్మ ధాతువులను కలిపి 2-3 దఫాలుగా ఈ పూల మొక్కలపై పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత, అంటే పూత ప్రారంభమయ్యే మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి సుమారుగా 3 నుండి 4 టన్నుల దిగుబడి వరకు మనం పొందవచ్చు. మల్లెల్లో ముఖ్యంగా ఇనుప ధాతు లోపం కనిపిస్తూ ఉంటుంది. దీని వలన ఆకులు పత్రహరితం కోల్పోయి పేలగా కనిపిస్తాయి. ఈ ఇనుప ధాతు లోపం నివారణకు ఫెర్రస్ సల్ఫేట్ను 5 గ్రాములు లీటరు నీటికి కలిపి 4 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే ఈ ఇనుపధాతు లోపాన్ని నివారించవచ్చు. ఇక ఈ మల్లె తోటలను ఆశించి పురుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొగ్గ తొలుచు పురుగు. ఈ పురుగు యొక్క లార్వా పువ్వులోకి అలాగే మొక్కల్లోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినివేస్తూ తీవ్ర దశలో మొగ్గలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ముడుచుకుపోయేటట్లుగా చేస్తుంది. ఇలాంటి పూలు మనకు కనిపించినప్పుడు మొగ్గతులచు పురుగు పంటను ఆశించిందని మనం గ్రహించాలి. దీని నివారణకు మిలాథియాన్ లేదంటే క్వినాల్ఫాస్ లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మందును కలిపి చెట్లపై పిచికారీ చేస్తే ఈ మొగ్గతులచు పురుగును మనం నివారించవచ్చు. నల్లి పురుగు. ఈ పురుగు ఉధృతి పొడి వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతాయి. ఈ నల్లి పురుగు నివారణకు గంధకపు పొడిని ఎకరాకు 8 నుండి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈ నల్లి పురుగును మనం నివారించవచ్చు. ఇక ఆశించే తెగుళ్ళేంటంటే ఎండు ఆకు తెగులు. ఈ తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారతాయి. ఆకు పైభాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ ఎండు ఆకు తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు 50% వరకు దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు మాంకోబేజ్ 3 గ్రాములు లేక కార్బండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ ఎండు ఆకు తెగులను మనం నివారించవచ్చు. మరొక తెగులు ఎండు తెగులు. ఈ తెగులు తొలి దశలో మొక్క క్రింది భాగం నుండి వ్యాపిస్తుంది. దీనివల్ల ఆకులు ఎండిపోతాయి. ఆ తర్వాత పైభాగాన ఉన్న ఆకులు కూడా ఎండి రాలిపోతూ ఉంటాయి. ఈ తెగులు ఎక్కువైనప్పుడు మొక్కంతా ఎండిపోయి చనిపోతుంది. ఈ ఎండు తెగులు నివారణకు మొక్కల చుట్టూ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి భూమిని తడపాలి.
1: పొలం కబుర్లు మీరు ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి కడప కేంద్రం ఈ ఉదయం 11 గంటలకు గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేయబోయే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్టంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకుని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకో 15 నుంచి 20 కోట్లు ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. క్లియర్ గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతా ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాలు

ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్ కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాల్వ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
1: మీరు దయచేసి ఎస్ఆర్బిసిలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఇటువంటి నీటిని మనమంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తామన్నా. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక్క వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
0: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టు సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः।

మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు. ఇతర కార్యక్రమాల వివరాలు 7:15 అంతరేఖలో, చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాల మీ ఉత్తరాలు. అందిస్తున్నది శ్రీ పి సుధీర్ కుమార్, శ్రీమతి జి శైలజకుమారి. ఆ తర్వాత విజ్ఞాన సమాచారం ప్రసారమవుతుంది. అందిస్తున్నవారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్. 7:55 ఈ మాసం పాట ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజులు గారు, విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతున్నాయి. చిత్తూరు జిల్లా సమాచార లేఖ 8:30. కర్ణాటక సంగీత సభ కార్యక్రమం 8:35. హైదరాబాద్ కేంద్ర సమర్పణలో 9:35 చిత్రమంజరి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని. ఈ ఉదయం 11:00 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేయబోయే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్ర సమర్పణలు, ఆ తర్వాత తెలుగు అనువాదం మనసులో మాట వినవచ్చు. 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీ డికే పట్టమ్మాళ్ గారి గానం ప్రసారమవుతుంది. ఉత్తరాల మనోరంజన కార్యక్రమం 12:40, 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు. మహిళా భారతి కార్యక్రమంలో 1:30 మాట పాటల పల్లకి ప్రసారమవుతుంది. 2:15 చిత్రసీమ. ఇక సాయంకాలం 5:00 కూడా చిత్రసీమ ప్రసారమవుతుంది. 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడపలోని హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలలు సమర్పిస్తున్న కదంబం వినవచ్చు. ఈ మధ్యాహ్నం 3:00 వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటిక ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్ర సమర్పణలో అద్దేపల్లి భరత్ కుమార్ రచన, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇక ఈ సాయంకాలం 5:15 యువవాణి, ఇందులో టెలిఫోన్ సృష్టికర్త ప్రఖ్యాత శాస్త్రవేత్త గ్రాహం బెల్ రూపకం ప్రసారమవుతుంది. పల్లె ప్రాంతాల్లో సాయంకాలం 6:30 ఎం చెన్నారెడ్డి పాడిన జానపద గీతాలు వినవచ్చు. వ్యవసాయ సూచనలు 6:50, 7:15 పండుసీమల్లో క్వైల్ పక్షుల పెంపకం లాభాలు డాక్టర్ అంకెం ప్రశాంత్ బాబు గారి ప్రసంగం, ఆ తర్వాత రైతులకు సూచనలు. 7:30 నుండి మహిళల ఆసియా కప్ T20 క్రికెట్లో భాగంగా భారత్ థాయిలాండ్ జట్ల మధ్య దుబాయ్లో జరగనున్న T20 క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 7:30 నుండి ఆట ముగిసే వరకు. రాత్రి 8:00 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఉదయం మాట్లాడిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట వినవచ్చు. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు. సమయం 7:05, ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల T20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఈవేళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్ లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గనుల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసీ తూర్పు, నవల్పరాసీ పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటి కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు, DNA నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు.

0: లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్టీ కాంక్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన 1 వరల్డ్ 1 హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానూ మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామసభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లలో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కాంతిరేఖల్లో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు విశేషాలు, కార్యక్రమాలపై శ్రోతల స్పందన, మీ ఉత్తరాలు, అలాగే విజ్ఞాన సమాచారం, ఈ అంశాలు వినబోతున్నారు. అలాగే 7:55 ఈ మాసపు పాట కూడా ప్రసారమవుతుంది. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు కిలో లెక్కన ఇలా ఉన్నాయి. బంగాళాదుంపలు 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 50 రూపాయలు, కీరకాయలు కూడా 50 రూపాయలే. దోసకాయలు 40 రూపాయలు, దొండకాయలు 45 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం 160 రూపాయలు, క్యాలీఫ్లవర్ 35 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, టొమాటో పండ్లు 20 రూపాయలు, పచ్చిమిరపకాయలు 40 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు 20 రూపాయలు, బీరకాయలు 30 రూపాయలు, కాకరకాయలు హైబ్రిడ్ 30 రూపాయలు, నాటువి 35 రూపాయలు, గోరుచిక్కుళ్ళు 25 రూపాయలు, చిక్కులు 40 రూపాయలు, అలసందలు కూడా 40 రూపాయలే, అనపకాయలు ఉల్లిపాయలు 50 రూపాయలు, సొరకాయలు 40 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు విన్నారు. ఇప్పుడు

చరిత్రలో ఈరోజు. ముందుగా అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల వివరాలను పరిశీలిస్తే, సిక్కు శాస్త్రజ్ఞుడు, రచయిత, స్వరకర్త శ్రీ కహనా సింగ్ నాభ 1861 ఇదే రోజున పటియాలాలో జన్మించారు. వీరు రాసిన మహాన్ కోస్ సిక్కు పండితులకు ఆదర్శంగా నిలిచింది. సింగ్ సభా ఉద్యమంలో ప్రభావితవంతమైన పాత్రను పోషించారు. స్వాతంత్ర సమరయోధులు, యోగా గురువు స్వామి కువలయానంద 1883 ఇదే రోజున గుజరాత్లో జన్మించారు. తన విద్యార్థి జీవితంలోనే అరబిందో, లోకమాన్య తిలక్ వంటి నాయకుల ప్రభావంతో హోంరూల్ ఉద్యమంలో పాల్గొని మానవాళి సేవకు అంకితం అవ్వడానికి బ్రహ్మచర్య దీక్షను చేపట్టారు. 1934 నాటికే శారీరక విద్యను వ్యాప్తి చేయడానికి పెద్ద సమూహాలతో యోగా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు స్వామి కువలయానంద. మరో స్వాతంత్ర పోరాట యోధులు, విప్లవకారులు శ్రీ కన్హేలాల్ దత్ పశ్చిమ బెంగాల్లో 1888 ఇదే రోజున జన్మించారు. ఆలిపూర్ ఘటనలో బ్రిటిష్ వారికి నిద్రలేని పరిస్థితి కల్పించిన విప్లవకారుల్లో ఒకరు వీరు. చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని వివరాలు. అంతర్జాతీయ బలవంతపు అదృశ్య బాధితుల దినోత్సవం నేడు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అదృశ్య బాధితులకు న్యాయం చేయడం కోసం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2010 ఈ రోజును ప్రకటించింది. అలాగే అనుభౌతిక శాస్త్ర పితామహులు, నోబెల్ పురస్కార గ్రహీత ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ జయంతి నేడు. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని బంగారు రేకు గుండా పరీక్షించి కేంద్రకం యొక్క ఉనికిని వారు కనిపెట్టారు. అలాగే తొలి సినిమా తొలితరం కథానాయకులు కడప జిల్లాకు చెందిన న్యాయవాది శ్రీ వెల్లాల ఉమామహేశ్వరరావు 1912 ఇదే రోజున చిత్తూరు జిల్లాలో జన్మించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు వారి బాల్య స్నేహితులైన వీరు పలు ఖండకావ్యాలను రచించారు. అలాగే ప్రముఖ చలనచిత్ర నటీమణి శ్రీమతి జమున 1936 ఇదే రోజున కర్ణాటకలోని హంపీలో జన్మించారు. దాదాపు 200 చిత్రాల్లో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించి అనేక పురస్కారాలను పొందారు. వీరి

జయంతి సందర్భంగా ఈ మధ్యాహ్నం 1:30 పాటల పల్లకిలో వారి జీవిత విశేషాలతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే సాహితీవేత్త, బహుగ్రంథ రచయిత రూపనగుడి నారాయణరావు 1963 ఇదే రోజున మరణించారు. ప్రొద్దుటూరుకు చెందిన వీరు బళ్ళారిలో స్థిరపడ్డారు. సాహితీ శిల్పి అనే బిరుదు కూడా పొందారు.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు ఆకాశవాణి కడప కేంద్రం ప్రతిరోజు ప్రసారం చేస్తున్న అపురూపమైన కార్యక్రమాలపై శ్రోతల స్పందన ఎలా ఉంది, ఎలా ఉండాలి అనుకుంటున్నారో తెలియజెప్పే మీ ఉత్తరాలు ఇప్పుడు అందిస్తున్న వారు శ్రీ పి సుధీర్ కుమార్, శ్రీమతి జి శైలజకుమారి. వినండి మీ ఉత్తరాలు.

0: శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మీ ఉత్తరాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
1: స్వాగతం అండి.
0: శైలజ గారు, ఈ వారం మనం గత వారంలాగే ఉత్తరాలు ఎక్కువగానే అందుకున్నాం. మరి ఉత్తరాల ద్వారా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు రాశారో చూద్దాం. అయితే ముందుగా ఉత్తరాల ద్వారా ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేసిన కార్యక్రమాలపై చక్కటి అభిప్రాయాలు తెలిపిన శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఉత్తరాల ద్వారా ఎలాంటి అభిప్రాయాలు తెలియజేశారో చూద్దామా.
1: సుధీర్ గారు, ఈ ఉత్తరాన్ని 22వ తేదీ శనివారం ఉదయం 8:35 షావుకార్ జానకి గారితో గతంలో జరిపిన పరిచయ కార్యక్రమం వినిపించామంటూ, ఈ కార్యక్రమం చాలా బాగుంది, అలాగే సాయంత్రం 5:15 సివి రామన్ గారి గురించి సైన్స్ రూపకం వినిపించారు, రాత్రి 7:45 అన్ని చిరంజీవి పాటలే వేశారు, దయచేసి ఈ సూచనను గమనించండి అంటూ నంద్యాల జిల్లా సాయిబాబా నగర్ నుంచి సుబ్బారావు, రాజారావు, నారాయణరావు, సుబ్బమ్మ, విజయమ్మ, రాధమ్మ, సుశీలమ్మ, రమణమ్మ వీరంతా సున్నితమైనటువంటి విమర్శ చేశారండి. సుబ్బారావు, రాజారావు గారు, మీ సూచనను మేం గమనించామండి.
0: మరొక ఉత్తరం, కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న ధారావాహికను మీరు ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం సివి కృష్ణవేణి గారు చాలా చక్కగా వివరించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలు. అలాగే రాయలసీమ కళా వైభవం మళ్ళీ పునఃప్రసారం చేయండి అంటూ మూగవారిపల్లె గ్రామం నుండి మల్ల శ్రీనివాసులు గారు కోరుతున్నారండి.
1: మల్ల శ్రీనివాసులు గారు, వీలు వెంబడి ఈ కార్యక్రమాలను పునఃప్రసారం చేయడానికి ప్రయత్నిస్తామండి. ఇక జి సుధారాణి గారు కడప నుండి రాశారండి. 26వ తేదీ దీర్ఘకాలిక వ్యాధులు నివారణ మార్గాలను గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలిచ్చారు డాక్టర్ గారు. అలాగే 12:05 షేక్ చిన్నమౌలానా గారి నాదస్వరం కూడా వినిపించారండి, చాలా బాగుంది. వీలు వెంబడి ఎంఎల్ వసంతకుమారి గారి గానం, అలాగే వ్యాసపీఠ కార్యక్రమం కూడా పునఃప్రసారం చెయ్యండి అని సుధారాణి గారు కోరుతున్నారండి. వీలైతే ఈ కార్యక్రమాలను పునఃప్రసారం చేయడానికే ప్రయత్నిస్తామండి.
0: ఈ ఉత్తరాన్ని ఈటిమాపురం గ్రామం వెంకట సుబ్బయ్య గారు రాశారండి. 25వ తేదీ కాంతిరేకుల కార్యక్రమంలో కృష్ణ తులసి గారు వినిపించిన విజ్ఞాన సమాచారం చాలా చక్కగా ఉంది. అలాగే 26వ తేదీ సూక్తి రత్నావళి కార్యక్రమంలో షేక్ మహబూబ్ బాషా గారితో చక్కని సూక్తులు వినిపించడం జరిగింది, అవి కూడా మాకు నచ్చాయి అని రాశారు వెంకట సుబ్బయ్య గారు.
1: ఇక ఈ ఉత్తరంలో కడప ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి గ్రామం నుండి జల్లి సులోచన గారు రాశారు. 26వ తేదీ దీర్ఘకాలిక వ్యాధులను గురించి డాక్టర్ అశోక్ కుమార్ గారు చక్కటి సమాధానాలిచ్చారు. అదే రోజు సాయంత్రం సి వెంకటలక్ష్మ గారు పాడిన జానపద గీతాలు కూడా చాలా బాగున్నాయి, మీరు ప్రసారం చేసే అన్ని కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారండి.
0: ఈ ఉత్తరాన్ని ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారం చేస్తున్న కృత్రిమ మేధ ధారావాహికపై అభిప్రాయాన్ని తెలియజేశారండి. వీరేమంటున్నారంటే, సివి కృష్ణవేణి గారి ప్రసంగం చాలా చక్కగా ఉంది, వారి వివరణ కూడా మాకు నచ్చింది, మంచి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం వారు ప్రసారం చేస్తున్నారు, వారికి మా

0: ధన్యవాదాలు అంటూ మేకల భారతి బోయపాలెం రాజంపేట నుండి రాశారండి.
1: భారతి గారు, ఈ కార్యక్రమం ప్రసంగం కాదండి, ఇది పరిచయ కార్యక్రమం. పరిచయకర్త చుండిరి మహేష్ గారండి. మరో ఉత్తరంలో కడప నుండి ద్రాక్షాయణి గారు రాశారు. పెద్ద బెస్త వీధి నుంచి 26వ తేదీ కాంతిరేఖల కార్యక్రమంలో పుత్తా శ్రీనివాసులు గారి కథానిక అనుభవం చాలా బాగుంది. 12:05 చిన్న మౌలానా గారి నాదస్వరంలో మంచి కీర్తనలు వినిపించారు. 27వ తేదీ కాంతిరేఖల కార్యక్రమంలో షుగర్ వ్యాధి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఏ చాన్బాషా గారు మంచి విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమాలను వినిపించిన కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటున్నారు.
0: అదే కథానికపై అంటే మరొకరు కూడా రాశారండి శైలజ గారు. 26వ తేదీ ఉదయం అనుభవం పుత్తా శ్రీనివాసులు గారి కథానిక చాలా బాగుంది. ఆ తర్వాత ప్రసారం చేసిన సోమిశెట్టి సరళ గారు పాడిన జానపద గేయాలు కూడా మాకు బాగా నచ్చాయి అంటూ వీరి అభిప్రాయాన్ని తెలియజేశారు.
1: ఇక కమలాపురం నుంచి నల్లబోతుల శ్రీనివాసులు గారు రాశారు. 27వ తేదీ కాంతిరేఖల కార్యక్రమంలో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం గురించి సివి కృష్ణవేణి గారు చాలా క్లుప్తంగా వివరించారు. 1:30 ప్రసారం చేసిన బ్రహ్మం గారి తత్వప్రభ కార్యక్రమం కూడా చాలా చాలా బాగుంది. మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటూ శ్రీనివాసులు గారు ఉత్తరం ద్వారా వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఇక జమ్మలమడుగు నుంచి రామాంజనేయులు గారు రాశారండి. వీరు రిటైర్డ్ హెడ్ మాస్టర్, గండికోటాట. 26వ తేదీ పాడి పంటల కార్యక్రమంలో వ్యవసాయ అంకుర కేంద్రాలు, సాంకేతిక శిక్షణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ బాబు గారు రైతులకు ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలియజేశారు. 27వ తేదీ షుగర్ వ్యాధి ఆయుర్వేద చికిత్స గురించి డాక్టర్ ఏ చాన్బాషా గారి ప్రసంగం కూడా వారికి నచ్చిందంటూ రాశారండి.
0: ఈ ఉత్తరాన్ని ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారండి. వీరు 21వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాఘవాచారి, శేషాచారి గారి గాత్ర యుగలం మాకెంతగానో నచ్చింది. ఈ కార్యక్రమంలో వినిపించిన అన్నమాచార్య కీర్తనలతో పాటు పురుషోత్తమ అనేటువంటి కీర్తన కూడా మాకు చాలా నచ్చింది. చక్కటి కీర్తనలు గానం చేసిన కళాకారులకు, అలాగే ప్రసారం చేసిన కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలు. అంతేకాకుండా మీరు ప్రసారం చేసిన ఏకచిత్రగానం కార్యక్రమంలో యముడికి మొగుడు సినిమా నుండి పాటలు వినిపించారు, మాకు చాలా నచ్చాయి అంటూ ఏలూరు శ్రోతలు తెలియజేస్తున్నారు.
1: మరో ఉత్తరంలో మీనిగ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉదయగిరి కోట నెల్లూరు జిల్లా నుంచి పాడి పంటల కార్యక్రమం, అలాగే బ్రహ్మంగారి తత్వప్రభ కార్యక్రమం నచ్చిందంటూ తెలియజేస్తున్నారు. ఇక జమ్మలమడుగు నుంచి బాబురావు, ఉషాబాయ్, మోక్ష సిరిబాయ్ వీరంతా రాశారు. ఆకాశవాణిలో వినిపించే కార్యక్రమాలకు స్క్రిప్టును చక్కగా అమర్చి అందిస్తున్న మీ సిబ్బందికి నిజంగా అభినందిస్తున్నాము. 24వ తేదీ ఉదయం చిత్రమంజరిలో వినిపించిన అంజలి గారి గురించి, వారి అభినయం గురించి, ఆ సంగీత వాయిద్యాలను గురించి చక్కటి వ్యాఖ్యానంతో మంచి పాటలను వినిపించారు. 25వ తేదీ ఉదయం జానపద గీతాలు అన్నమయ్య కీర్తనలుగా అలరించాయి అంటూ బాబురావు గారు తెలియజేస్తున్నారండి.
0: ఈ ఉత్తరాన్ని నంద్యాల జిల్లా నొస్సం గ్రామం నుండి ప్రకృద్దీన్, రహిమున్ని, అబ్దుల్ కలాం, జగన్, లక్ష్మీదేవి, కాళింగరాముడు మొదలగు వారు రాశారండి. 17వ తేదీ రాత్రి 8 గంటలకు చిత్రసీమలో ప్రసారం చేసిన పాటలన్నీ బాగా నచ్చాయి, ధన్యవాదాలు. అలాగే 21వ తేదీ పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఏ నాగరాజు బృందం వారిచే జానపద గేయాలు వినిపించారు, మాకు ఆ జానపద గేయాలు చాలా బాగా నచ్చాయి అంటూ నంద్యాల జిల్లా నొస్సం గ్రామ శ్రోతలు తెలియజేస్తున్నారు.
1: సుధీర్ గారు, ఇవ్వండి మనం ఉత్తరాల ద్వారా శ్రోతల వద్ద నుండి అందుకున్న అభిప్రాయాలు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో చూద్దాం.
0: దువ్వూరు మండలం గోపులాపురం గ్రామం నుండి నేహాంత్, స్ఫూర్తి, రితిక, దక్షిత తెలియజేస్తున్నారు. మీరు రేడియోలో వేసే ప్రతి కార్యక్రమం మాకు అద్భుతంగా అనిపిస్తున్నాయి. అలాగే సృజన కుమారి గారి బేతాల కథలు చాలా చాలా బాగున్నాయి, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి కడప కేంద్రం వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు.
1: ఈ అభిప్రాయాన్ని కడప అరుంధతి నగర్ నుంచి కాకర్ల సుబ్బరాయుడు గారు తెలియజేస్తున్నారు. మీరు ప్రసారం చేసిన ఇబ్బంది బాబాయ్ కథానిక చాలా చాలా బాగుంది. రాసిన వారు, చదివిన వారు ఇద్దరు ఒక్కటేనా? రాసిన తీరు కూడా చాలా బాగుంది, చదివిన తీరు ఇంకా బాగుంది. ఈ కథానికను ప్రసారం చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. మా అభిప్రాయాల కోసం కేవలం ఉత్తరాలే కాకుండా వాట్సాప్ సౌకర్యం, ఇమెయిల్ సౌకర్యం కూడా కల్పించారు. అలాగే మాలాంటి అందుల కోసం వాయిస్ మెసేజ్ సౌకర్యం కూడా కల్పిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇలా వాయిస్ టైపింగ్ ద్వారా నా

0: అభిప్రాయాలు చెప్పడంలో కొన్ని లోపాలు ఉండి ఉండవచ్చు. అందువల్ల వాయిస్ మెసేజ్ సౌకర్యాన్ని కల్పించే అంశాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నానంటూ రాశారు. మరి కాకర్ల సుబ్బరాయుడు గారు, ఇబ్బంది బావాయ్ కథానిక రాసినవారు చదివినవారు శ్రీమతి శోభారాణి గారండి.
1: కాకర్ల సుబ్బరాయుడు గారే మరికొన్ని అభిప్రాయాలు తెలిపారండి. అన్నమయ్య జీవిత చరిత్రపై తాళ్లపాక చెప్పిన అన్నమయ్య కథ చాలా బాగుంది. అష్టాదశ పురాణాల గురించి కార్యక్రమం భాగవత కథా సుధా ఇలాంటి మంచి మంచి అంశాలు మరిన్ని ప్రసారం చేయాలని కోరుకుంటున్నాం అని తెలియజేస్తున్నారు.
0: ఇక జమ్మల మడుగు నుంచి హసీనా గారు తెలియజేస్తున్నారు, 24వ తేదీ ఉదయం 8:35 చిత్రమంజరిలో ప్రముఖ సినీ నటి అంజలీదేవి గారి జయంతి సందర్భంగా ఎస్ఎం బాషాగారు అంజలీదేవి గారి గురించి వ్యాఖ్యానిస్తూ వారు నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలను వినిపించారు. పాటలన్నీ మాకు చాలా బాగా నచ్చాయి, భాషాగారికి మా ధన్యవాదాలు. అదే రోజు 9 హలో అభిరుచి వాట్సప్ మనోరంజనిలో శ్రోతలు ప్రత్యక్షంగా కోరిన పాటలు, 11:02:15 చిత్రసీమలో వినిపించిన తెలుగు సినీ గీతాలు, 11:30 ఫిల్మీ గానేలో వినిపించిన హిందీ పాటలు కుమారి కె అపర్ణ గారు వినిపించారు. ఈ పాటలన్నీ మాకు చాలా బాగా నచ్చాయంటూ జమ్మలమడుగు నుంచి హసీనా గారు తెలియజేస్తున్నారు.
1: జమ్మలమడుగు నుండి హసీనా గారే మరికొన్ని అభిప్రాయాలు తెలియజేశారండి. 25వ తేదీ మంగళవారం 11:15 చిత్రసీమలో ఎస్ రవికుమార్ రెడ్డి గారు ఒకే పదం ఆధారంగా కొండా కోనా అనే పదం వచ్చే పాటలు కొత్త పాత మేలు కలయికతో వినిపించిన పాటలన్నీ చాలా బాగున్నాయి, వినిపించిన రవికుమార్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు అని హసీనా గారు తెలియజేస్తున్నారు.
0: 26వ తేదీ ఉదయం మిలాదున్నబీ పర్వదినం సందర్భంగా సూక్తి రత్నావళి కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త గారి గురించి ఎస్ ఆజాద్ బాషా గారు చాలా చక్కటి అంశాలను తెలియజేశారు. 26వ తేదీ ఉదయం 8:35 చిత్రమంజరిలో మదర్ తెరీసా జయంతి సందర్భంగా వారి సేవా వివరాలు తెలియజేస్తూ వారికి తగ్గ మానవత్వం పరిమళించే పాటను వినిపించారు. ఆ తర్వాత హలో అభిరుచిలో శ్రోతలు ప్రత్యక్షంగా కోరిన పాటలు కూడా మాకు నచ్చాయి. అనంతరం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స గురించి కార్డియాక్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు శ్రోతలు అడిగిన సందేహాలకు చక్కటి సమాధానాలు ఇవ్వడమే కాకుండా స్త్రీలలో కాల్షియం తగ్గుదల గురించి మంచి సమాచారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త రవికుమార్ రెడ్డి గారు డాక్టర్ గారితో కాల్షియం సంబంధిత ప్రశ్నలను సంధించి చక్కటి సమాచారం రాబట్టారు. డాక్టర్ గారికి రవికుమార్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. 23వ తేదీ ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అలాగే మీ ఉత్తరాల కార్యక్రమం కూడా మాకు చాలా నచ్చింది. ఆ తర్వాత వినిపించిన విజ్ఞాన సమాచారం చాలా మంచి కార్యక్రమం. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితుల పాట ఎన్నిసార్లు వినాలన్నా వినిపించేలా ఉంది. 12:40 మనోరంజని శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు కూడా చాలా బాగున్నాయి. 1:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకీలో వినిపించిన పాటలు మంచి మంచివి వినిపించారు, వారికి మా ధన్యవాదాలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు గురించి చాలా చక్కటి వివరణ తెలియజేశారు. 24వ తేదీ కాంతిరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత గర్భిణీలు ఎదుర్కొనే సమస్యలను గురించి శకుంతల గారితో పరిచయం చాలా చాలా బాగుంది. ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమం పోక్సో చట్టం గురించి న్యాయవాది రాజశేఖర్ యాదవ్ గారితో పరిచయం కూడా మాకు నచ్చింది. 12:40 మనోరంజని శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు కూడా మాకు నచ్చాయి. వీలైతే 1:10 పసిడి పంటలు సంభాషణ పునఃప్రసారం చెయ్యండి, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రజ్ఞ క్విజ్ కార్యక్రమం కూడా మాకు నచ్చింది అంటున్నారు జమ్మల మడుగు నుంచి హసీనా గారు.
1: మరికొన్ని అభిప్రాయాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. 25వ తేదీ ఉదయం 7:15 ప్రసారమైన కాంతిరేఖలు కార్యక్రమంలో పర్యావరణం ఒక అవగాహన కార్యక్రమం చాలా బాగా నచ్చింది, వినిపించిన కృష్ణ తులసి గారికి ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వహించాలి అని చాలా చక్కగా వివరించారు. అలాగే 12:40 ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో ఆరవేటి నారాయణ గారితో పరిచయం చాలా బాగుంది, పరిచయకర్త జి శ్రీధర్ గారికి ధన్యవాదాలు.

0: నారాయణ గారు మాజీ సైనికులు, వారు ఆర్మీలో ఎలా చేరారు, ఎదుర్కొన్న సమస్యలు, వారు చేసిన కృషి అమోఘం. చక్కటి కార్యక్రమం అందించిన జి శ్రీధర్ గారికి, ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా కృతజ్ఞతలు అంటూ కట్ల సతీష్ కుటుంబం వారు తెలియజేస్తున్నారు.
1: ఈ అభిప్రాయాల్ని తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరు తెలియజేస్తున్నారు. 27వ తేదీ మీ కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో బ్రహ్మంగారి తత్వప్రభ ధారావాహిక కార్యక్రమం, అలాగే చివరిగా కొన్ని లలిత గీతాలు కూడా వినిపించారు. చాలా చాలా బాగుంది, మాకెంతో నచ్చింది అంటున్నారండి.
0: వీరివే మరికొన్ని అభిప్రాయాలున్నాయండి. 27వ తేదీ సాయంత్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థల పద్యాలు వినిపించారు. సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి చంద్రమతి పాత్ర పద్యాలు చాలా బాగుంది అని పద్యాలు వినిపించిన జి వెంకటరమణ గారికి మా అభినందనలు అంటూ తెలియజేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామం నుండి ఎర్రంరాజు స్వప్న తెలియజేస్తున్నారండి. వీరేమంటున్నారంటే, 25వ తేదీ మంగళవారం రోజు పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక విన్నాము. అందులో సౌరశక్తిని వినియోగించుకోవడంలో ఏ ఏ రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో కృష్ణ తులసి గారు చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని అందించడం ఎంతైనా ముదావహం. కృష్ణ తులసి గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు.
1: చివరిగా ఈ అభిప్రాయాన్ని ఏలూరు శ్రోతలు రాధ, మున్నా, రఘువీర్ సింగ్, సుగుణాబాయి రాస్తున్నారు. ఆదివారం ఉదయం ప్రసారమైన కాంతిరేఖలి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు శీర్షికన విలువైన సమాచారం తెలుసుకున్నాము. నిర్వహించిన వ్యాఖ్యాత గారికి మా నమస్సులు. మీ మూత్రాల శీర్షికన శ్రోతలు తెలిపిన అభిప్రాయాలను అర్థవంతంగా చదివి వినిపించిన రవికుమారెడ్డి గారికి, కృష్ణ తులసి గారికి మా ధన్యవాదాలు. 24వ తేదీ మధ్యాహ్నం ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టి శ్రీనివాస అయ్యంగార్ గారి గానం మాకెంతో నచ్చింది. ఈ కార్యక్రమంలో ఆదితాళంలో వినిపించిన దొరైస్వామి గారి రచన మాకు మరీ నచ్చింది. మహిళా భారతిలో మొదటి అంశం వినలేకపోయాము. రెండవ అంశంగా అందమే ఆనందం శీర్షికన సెల్ ఫోన్ల వల్ల భార్యాభర్తల మధ్య కొన్ని సంఘటనలతో పాటు మానసిక హింస ఎదుర్కొంటున్నారని, వీటి నుండి కాపాడుకోవడానికి చక్కటి చిట్కాలు తెలియజేసిన సృజనకుమారి గారికి మా ధన్యవాదాలు. సాయంత్రం ప్రసారమైన యువవాణి కార్యక్రమంలో ప్రజ్ఞ శీర్షికన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా పలు క్లిష్టమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. ఇందులో పాల్గొన్న వారికి, నిర్వహించిన మేడం గారికి మా ధన్యవాదాలు. 25వ తేదీ మంగళవారం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ గారి వీణావాద్యం మా వీణుల విందు చేసింది. కార్యక్రమంలో మోహనరాగంలో వినిపించిన త్యాగరాజు కీర్తన మాకు మరీ నచ్చింది. ఆవలి తీరంలో ఆర్మీ ఉద్యోగి, కడపవాసి శ్రీ ఆరవేటి నారాయణ గారితో శ్రీధర్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. వారి అనుభవాలను చక్కగా పంచుకోవడం జరిగింది. ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాము. మధ్యాహ్నం ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమంలో గాలిపాట కథానిక కూడా విన్నాము. కథానిక ప్రారంభంలో కాస్త గందరగోళంగా ఉంది అనిపించిన, తర్వాత టైటిల్కి తగ్గ కథానిక అనిపించింది. రచించి చదివి వినిపించిన శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి, అలాగే ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటున్నారు ఏలూరు నుంచి రాధ, మున్నా, రఘువీర్ సింగ్, సుగుణాబాయి. మరి సుధీర్ గారు, ఇవ్వండి కార్యక్రమాలపై శ్రోతల వద్ద నుండి అందుకున్న అమూల్యమైన అభిప్రాయాలు. మళ్లీ వచ్చేవారం శ్రోతలను మీ ఉత్తరాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటున్నది శైలజ,
0: సుధీర్ కుమార్.
1: నమస్తే.
2: ఆకాశవాణి కడప కేంద్ర కార్యక్రమాలను మీరు విన్నట్లు వింటున్న అనుభూతిని చెప్పిన మీ ఉత్తరాలు మీరింతవరకు విన్నారు. పాల్గొన్నవారు శ్రీ పి సుధీర్ కుమార్, శ్రీమతి జి శైలజ కుమారి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 1 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు

0: శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: కాంతిరేఖల్లో చివరిగా విందాం విజ్ఞాన సమాచారం. అందిస్తున్న వారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్.
4: ఈ వారం విజ్ఞాన విశేషాల సమాహారానికి స్వాగతం. బ్రిటన్లో వలస నిబంధనలు కఠినతరం. బ్రిటన్లో శాశ్వత నివాసం పౌరసత్వానికి కోరుకునే విదేశీయుల జాబితాలో భారత పౌరులు అగ్రస్థానంలో నిలిచారని హోంశాఖ 27 విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. బ్రిటన్లో సక్రమ వీసాతో నివసిస్తున్న వారికి 5 తర్వాత శాశ్వత నివాస హక్కులకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తున్నాయి. ఇవి ఈ ఏడాది చివరి నుండి రెట్టింపవుతాయి. 2026 జూన్తో ముగిసిన సంవత్సరంలో అత్యధికంగా శాశ్వత నివాసం పొందిన జాతీయ సమూహంగా భారతీయ పౌరులు నిలిచారు. గత సంవత్సరంతో పోలిస్తే మంజూరైనవి 51% పెరిగాయి. 2025-2026 అత్యధికంగా బ్రిటిష్ పౌరసత్వాన్ని పొందిన వారిలో భారతీయులు మొదటి స్థానంలో, పాకిస్తానీయులు 2 ఉన్నారు. ఇక నుండి విద్యార్థి వీసాలు, కుటుంబ వీసాలకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. 2026-30 మధ్య శాశ్వత నివాస హక్కు కోసం అర్హత సాధించటానికి బ్రిటన్లో ఇప్పటికే సుమారు 16 మంది వలసదారులు వేచి ఉన్నారు. ఏపీలో కావాల్సినంత లిథియం గాలియం ప్రాథమిక అన్వేషణలో గుర్తింపు. కడప నుండి కర్నూలు వరకు విస్తరించి ఉన్న కడప బేసిన్లో ఎంత విలువైన లిథియం గాలియం ఖనిజ నిల్వలున్నట్లు గుర్తించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని తుమ్మలపల్లి వద్ద అన్వేషణలోనే ఇది బయటపడింది. వేముల మండలం తుమ్మలపల్లిలో UCIL ప్రాజెక్టు ఉంది. అక్కడ AMD యురేనియం కోసం తవ్వకాలు చేస్తుంటుంది. వాటిలో కొన్ని నమూనాలను NGRI శాస్త్రవేత్తలు పరిశోధించారు. అందులో గరిష్టంగా 1000 PPM లిథియం, 250 PPM గాలియం ఉన్నట్లు కనుగొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు, పరిశుభ్రమైన ప్రాంతాలు, స్వచ్ఛమైన పర్యావరణము అభివృద్ధిలో భాగమే. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత అవసరం. ప్రతి గ్రామాన్ని వ్యర్థాల రహితంగా, జీరో వేస్ట్గా మార్చాలి. ఉత్పత్తి అయ్యే ప్రతి వ్యర్థాన్ని సమర్థంగా నిర్వహించాలి. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏకూడూరులో 22 నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మిస్ యూనివర్స్ ఇండియా 2026. మిస్ యూనివర్స్ ఇండియాగా కేరళ సుందరి మెజో. కేరళ సుందరి కజియా లిజ్ మెజో ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకున్నారు. ప్యూర్టోరికో వేదికగా నవంబర్లో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఈమె మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. కజియా వయసు కేవలం 19. మోడల్గా ఉంటూనే ప్రస్తుతం న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. జైపూర్లో 23 మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలేలో కజియా విజేతగా నిలిచారు. నెలకో న్యూయార్క్ నిర్మాణం పర్యావరణానికి మరణశాసనం. మన చుట్టూ కాంక్రీట్ భవనాలు, ఆకాశ హర్మయాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వేళ ఈ భూగోళంపై ప్రతి నెల ఒక న్యూయార్క్ నగరం నిర్మాణమవుతోంది. వినడానికి ఇది పురోగతిలా అనిపించినా ఈ శీఘ్ర నిర్మాణ ధోరణి వెనుక వాతావరణాన్ని ఊపిరాడకుండా చేసే విపత్తు దాగింది. నివాసాలు, కార్యాలయాలు, పాఠశాలల నిర్మాణం అవసరమే అయినప్పటికీ ఈ వేగవంతమైన పట్టణీకరణ మన భూగోళాన్ని పర్యావరణ సంక్షోభంలోకి నెడుతోంది. సాధారణ కాలుష్యాలతో పోలిస్తే భవన నిర్మాణాలు దారుణమైన ప్రాణాంతక వాయువులను వదులుతున్నాయన్నది చేదు నిజం. దీన్నే సాంకేతిక భాషలో ఎంబోడీడిడ్ కార్బన్ అంటారు. ప్రతి చదరపు మీటరుకు 1/2 ఉద్గారాలు. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం ద్వారా వచ్చే ఉద్గారాల కంటే నిర్మాణ సామాగ్రితో వచ్చే కార్బన్ ఉద్గారాలే పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారనున్నాయి. భవనం కట్టడానికి వాడే సిమెంటు, ఉక్కు ఉత్పత్తుల తయారీ నుండి రవాణా వరకు ప్రతి దశలోనూ పెద్ద ఎత్తున కార్బన్ విడుదలవుతోంది. మనం నిలుచు

0: చూచునే ఒక చదరపు మీటర్ స్థలం నిర్మాణం వెనుక అరటన్ను ప్రమాదకర ఉద్గారాలు ఉన్నాయి. భూమిపై విడుదలవుతున్న మొత్తం ప్రమాదకర కార్బన్ డైఆక్సైడ్ 8% కేవలం ఒక సిమెంట్ పరిశ్రమ నుండి వస్తుందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పాత భవనాల ఆధునీకరణ, పాత భవనాలను కూల్చివేయకుండా వాటిని ఆధునికీకరించి తిరిగి ఉపయోగించడం ద్వారా టన్నుల కొద్దీ కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. సిడ్నీలోని క్వే క్వార్టర్ టవర్ ఇందుకు గొప్ప నిదర్శనం. ప్రపంచపు మొట్టమొదటి పూర్తిగా అప్సైకిల్ గా చేసిన ఆకాశార్మంగా ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సుమారు 65% నిర్మాణాన్ని అలాగే ఉంచి అత్యంత ఆధునికంగా దీన్ని తీర్చిదిద్దారు. భవనాన్ని కూల్చకుండా పునరుద్ధరించడం ద్వారా వేల టన్నుల కార్బన్ ఉద్గారాలను, వ్యర్థాలను నివారించగలిగారు. పర్యావరణ హిత సామాగ్రి ఏంటంటే తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే కాంక్రీట్, ప్లాస్టర్ కలప వాడకాన్ని పెంచాలి. డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్ వంటి దేశాల తరహాలో భవన నిర్మాణాల్లో ఎంబోడీడ్ కార్బన్ పై గరిష్ట పరిమితులను విధించే చట్టాలను అమలు చేసి కొత్త భవనాలు ఎంత ముఖ్యమో వాతావరణ సమతుల్యత అంతే ముఖ్యమని, నిర్మాణాత్మక ఆలోచనలతో పర్యావరణ స్పృహను జోడించి ముందుకు సాగుతేనే మానవాళి సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం. భారత చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుడిపై ల్యాండర్ను సాఫీగా దింపిన 4వ దేశంగా చరిత్ర సృష్టించింది. అమెరికా, రష్యాల కంటే కాస్త ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టినా ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ యూనియన్, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. అంతేకాక చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్, రోవర్ను పంపిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయానికి గుర్తుగా ఏటా 8 ఆగస్టు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తారు. అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్ 3 విజయాన్ని స్మరించుకోవడంతో పాటు అంతరిక్ష పరిశోధన పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనను వాస్తవ రూపంలోకి తెచ్చి ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని ఉద్యోగులకు మార్గదర్శనం చేస్తూ వ్యవస్థను ముందుండి నడిపే గొప్ప శక్తే ఆంట్రప్రెన్యూర్షిప్, వ్యవస్థాపకత. ఇందులో ఆంట్రప్రెన్యూర్స్ ముఖ్య భాగం. వీరు ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఆర్థిక వృద్ధిని సాధించడంలో, స్థితిస్థాపక సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సిద్ధాంతాలు, ఆదర్శాలతో సంస్థను తీర్చిదిద్దుతారు. దేశ ప్రజలకు ఉపాధి కల్పించడంలో, ఆర్థికాభివృద్ధిలో ఆంట్రప్రెన్యూర్స్ కీలకంగా వ్యవహరిస్తారు. ఆర్థిక ప్రగతి, స్వయం సమృద్ధిలో కీలకమైన అంకురాలను స్టార్టప్స్ నెలకొల్పిన వారిని గౌరవించాలనే లక్ష్యంతో ఏటా 8 ఆగస్టు ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆంట్రప్రెన్యూర్స్ చేస్తున్న కృషిని అభినందించడంతో పాటు సాధికారత కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16 దేశంలోని స్టార్టప్ కంపెనీల గణాంకాలను వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 55,500 పైగా స్టార్టప్లను గుర్తించింది. 2024-2025 వీటి సంఖ్య 36,400. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో స్టార్టప్లు గుర్తించడం 2025-2026 మొదటిసారి. మొక్కకు రాష్ట్రపతి పేరు. తమిళనాడులోని కడలూరు జిల్లా కోరమండల్ తీరం వెంబడి ఇసుక దిబ్బలు తీర ప్రాంతాల్లో అన్నామలై విశ్వవిద్యాలయం విద్యార్థులు కొత్త మొక్కను కనుగొన్నారు. ఈ మొక్కకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీద లూకస్ ద్రౌపదియే అనే నామకరణం చేశారు. అన్నామలై విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు సుగశీలన్, కాతవరాయన్, మణిగండన్, సెల్వం, శ్రీకాంత్, ప్రొఫెసర్ ఆదినారాయణ్, రాజేష్ ఈ కొత్త మొక్కను కనుగొన్నారు. పైటోటాక్సా అనే అంతర్జాతీయ వృక్షశాస్త్ర పత్రికలో తమ పరిశోధనా పత్రం ప్రచురితమైందని, కొత్తగా కనుగొన్న మొక్క పుదీనా రకంలో లూకాస్ ప్రజాతికి చెందినదని వారు తెలిపారు. ఇవండి ఈ వారం చోటు చేసుకున్న విజ్ఞాన విశేషాల సమాహారం.
1: విజ్ఞాన సమాచారం మీరింతవరకు విన్నారు. అందించిన వారు శ్రీ కె. ఆంటోనీ అమల్నాథ్. కాంతరేఖల్లో ప్రసారమైన అంశాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇప్పుడే ఆలస్యం లేకుండా వాట్సప్ చేయండి. 8562

2444119 పంపిన మీ అభిప్రాయాలు మీ ఉత్తరాలుగా ఆదివారం అంటే ఈ రోజునే 7:15 ప్రారంభ అంశంగా వినొచ్చు.

9:30 నుండి 10:00 మధ్య సమాధానాన్ని పొందొచ్చు. ఫోన్ చేయడానికి ఫోన్ నంబర్లు 2 0856 2 244 1197 2 44 1 97. డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం బుధవారం 9:30 కాంతిరేఖల్లో ఇప్పుడు విందాం ఈ మాసపు పాట. చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు. గానం అంగాడి శివప్రసాద్ గారు, మూలా శ్రీలత గారు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. ఈ మాసపు పాట.

చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట విన్నారు. రచనాశ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఈ గీతం ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు హోల్డ్ టాక్స్ విత్ ఉజ్బెకిస్తాన్స్ ప్రెసిడెంట్ షఫ్కత్ మిర్జియోయేవ్ ఇన్ తాష్కెంట్ టుడే. ప్రైమ్ మినిస్టర్ టు షేర్ హిస్ థాట్స్ ఇన్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఆన్ ఆకాశవాణి ఎట్ 11 దిస్ మార్నింగ్. డెత్ టోల్ ఫ్రమ్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ నేపాల్ రైజెస్ టు 675. నియర్లీ 2,400 పీపుల్ స్టిల్ మిస్సింగ్. నేపాల్ ఇష్యూస్ ఫ్రెష్ ఫ్లడ్ అలర్ట్ ఫర్ భోటే కోశి రివర్. External Affairs Ministry says 108 Indian nationals rescued so far. India sends fourth relief flight carrying 11 tons of humanitarian aid to Nepal. And in women's cricket,

0: చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి మాట్లాడుతూ, యువత ప్రతిభ, శక్తి, ఆలోచనలు, సమాజ అభివృద్దిలో వారి పాత్రను గుర్తించడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి థామస్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకోని వైద్య ఖర్చులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనసభ్యులు తెలిపారు. అర్హులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ సహాయాన్ని పొందవచ్చని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 47 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. నోటీసుల జారీ, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న సుమారు 15,000 దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు దొడ్డిపల్లిలోని చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కలిసి ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ సిబ్బంది జీతాలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని పార్లమెంటు సభ్యులు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రాథమిక అభివృద్ది పనులు చేపట్టి కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. మీరింతవరకు ఆగస్టు నెల చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో కర్ణాటక సంగీతకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఆకాశవాణి సమయం 8:35. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వి నాగరాజు గారి వేణుగానం వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటారు. వయోలిన్ శ్రీ సూర్యదీప్తి, మృదంగం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. నాగరాజుగారు త్యాగరాజస్వామి కృతితో కచేరీ ఆరంభిస్తున్నారు. నీకే తెలియకపోతే, ఆనందభైరవిరాగం, ఆదితాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి వల్లీ నాయక నీవే గతి అని, షణ్ముఖ ప్రియరాగంలో ముత్తయ్య భాగవతార్ రచన ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటున్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు వాద్య సహకారం అందిస్తున్నారు. చివరిగా ఇంత సౌఖ్యమని కాపీరాగంలో సద్గురు త్యాగరాజస్వామివారి కృతి ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ విన్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు వాద్య సహకారం అందించారు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రమంజరి.

0: పాటలతో అనుభూతి, ఆనందం, ఎన్ని వైవిధ్యాలో ఎన్నిసార్లు విన్నా తరగనిది, పెరుగుతున్నది ఆయువు, ఆకర్షిస్తున్నది రేడియో అన్నది, మీరు వింటున్నది చిత్రమంజరిలో విన్న పాట. పున్నమిచంద్రుడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.
1: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఈ ప్రసారంలో 11 గంటలకు గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 11 గంటలకు.

0: అటు శ్రోతల కోసం ఇటు రేడియో నిత్య ప్రయాణం. చిత్రమంజరిలో విన్నపాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, వేటూరి గీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత నిర్వహణలో విన్నారు. కెప్టెన్ కృష్ణ చిత్రంలో.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
0: వాట్సాప్ల ద్వారా పాటల మీ మనోరంజని ఈ ఉదయం 10:15 చిత్రమంజరిలో ఇప్పుడు.

0: సూపర్ మ్యాన్ సినిమా నుండి పాట విన్నారు. చక్రవర్తి సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో, పాట రచన వేటూరి.
1: జాబ్ దొరికింది.
2: అరే వా,

0: కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంతా షాపింగ్.
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
0: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
0: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క.

0: మిమ్మల్ని కాపాడుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
3: ఈ మధ్యాహ్నం 3 గంటలకు వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్ర సమర్పణలో శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్ రచన, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. మధ్యాహ్నం 3 గంటలకు వినండి వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం.

గాలి ద్వారా పాట, మా మాట కలిసి ఉన్న పాటల చిత్రమంజరి. ఇంతవరకు విన్నారు విన్న పాట వయసు పిలిచింది చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో, ఆరుద్ర రచన, ఇళయరాజ సంగీతం.

ఈ సాయంకాలం 6:30 పల్లె ప్రాంతాల్లో ఎం జన్నారెడ్డి గారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతున్నాయి. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. మరికాసేపట్లో వార్తావాహిని.

0: విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: రాష్టపతి ద్రౌపది ముర్మును ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు గురువారం రాష్టపతి భవన్లో కలిశారు. ఈ సందర్బంగా ప్రపంచంతో భారత సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి అన్నారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. భారత విదేశీ సేవా అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత శిక్షణ పొందుతున్న అధికారులపై ఉందని రాష్టపతి పేర్కొన్నారు.
0: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గార్మెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ పాప్కార్న్ ఉత్పత్తికి భారత్ దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ది దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్టపతి పేర్కొంటూ
2: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO

0: ఎమో హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మైస్ హైబ్రిడ్ సీడ్ డెవలప్డ్ అండ్ గ్రోన్ రైట్ హియర్ ఆన్ అవర్ మదర్ భారత్ సాయిల్ డిపెండెన్సీ బిగిన్స్ టు ఎన్ ఎండ్.
1: దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే, ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై, ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా ఔర్ దేశ్ కా గౌరవ్ బఢానా.
3: దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావటం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా, యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా, 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్లోనే క్షిపణులను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల సాంకేతికతని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
3: ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యేక సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునికీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
4: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
1: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ టెలికాం రంగ పరివర్తనలో సిడాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సిడాట్ సంస్థ

0: ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునికీకరించడంలో సీడాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని, ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
1: దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో అధిక భాగాన్ని నిర్వహిస్తున్న సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన అన్ని రైల్వే మార్గాలను 4 లైన్లుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఈ 7 మార్గాలు మొత్తం రైల్వే వ్యవస్థలో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మార్గాలను 4 లైన్లుగా మార్చడం ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
0: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం సదస్సులో కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పీఎంఎఫ్ఎంఈ పథకం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
2: हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदल कर उसमें वैल्यू ऐड कर कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने MOU साइन किए हैं अपीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे
1: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణ దేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లైన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
0: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, త్రిశూల్ 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి గురువారం కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.
3: इक्कीस भारतीय नागरिक जो फंसे हुए थे कैलाश मानसरोवर की यात्रा पे गए थे, काठमांडू पहुंचे उस क्षेत्र से जहां पर ये हादसा हुआ. हमारे राजदूत उनसे मिले, उनका हालचाल पूछा और हमारी एम्बेसी ने उनके लिए ये ट्रैवल अरेंजमेंट बनाया जो दिल्ली पहुंच चुके हैं. उसके अलावा 63 भारतीय नागरिक जो त्रिशूली हाइड्रो पावर में काम करते हैं, त्रिशूली 1, उनको भी वहां से बचाया गया है. 96 भारतीय नागरिक चीन से नेपाल की तरफ आ चुके हैं और ये सभी लोग सुरक्षित हैं.
1: దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు

0: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
1: దేశం అభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్తు ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన గురువారం ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత అవసరమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవిగా ఉండాలని, ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నితిన్ గడ్కరీ సూచించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం. మీ పాటలకై ఎదురుచూపులు వస్తుందని మీరు, వినిపిస్తున్నామని మేము. వాట్సప్లే ఆధారమై, గాలిదారమై మీ మనసుకు రేడియో ముడివేస్తుంది. ఆ పాటలను అందిస్తూ వాట్సప్ మనోరంజని. ఈనాటి వాట్సప్ మనోరంజని కార్యక్రమంలో ముందుగా కడప నకాష్ నుండి బండారు వేణుగోపాలస్వామి కోరిన పాట మజ్ను చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారంలో దాసరి నారాయణరావు రచన వినిపించమని లక్ష్మీకాంత్ ప్యారెలాల్ సంగీతం.

0: గౌరవనీయులు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలతో మాట్లాడే తన భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏ.

0: అధికారి ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలు బోధన్ మండలం హున్సా గ్రామం నుండి ఎర్రం రాజు, స్వప్న, నిత్య, ఆర్యన్ కోరిన పాట గుంటూరు కారం చిత్రంలో.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు

0: తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్ వారి స్నేహ బృందం కోరిన పాట మిర్చి చిత్రంలో.

0: అదేంటి చిట్టి, రేడియో పట్టుకుని కూర్చున్నావు?
1: నాకిష్టమైన ప్రోగ్రాం హలో అభిరుచి ఇప్పుడు రేడియోలో వస్తుంది బుజ్జి, కానీ నేనేమో బయటకు వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను.
0: దానికి అంత ఆలోచన ఎందుకు? న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాపా? అదేంటి బుజ్జి?
0: ప్లేస్టోర్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటుంది చిట్టి, అది మన స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఏఐఆర్ కడప సెలెక్ట్ చేసి కడప కేంద్రం కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించవచ్చు.
1: ఓ అంతేనా? అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా.
0: నీకు నచ్చిన సాంగ్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నవ్వే కావాలి, ప్రజ్ఞ, జానపద గీతాలు, డాక్టర్ సలహాలు, రైతులకు సూచనలు, నాటికలు, ఇలా చాలా రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి చిట్టి.
1: ఇదిగో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. థ్యాంక్స్ బుజ్జి, నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మంచి యాప్ పరిచయం చేశావు.
0: ఓకే చిట్టి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తో ఎంజాయ్ చేసుకో మరి. ఉంటాను.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో కడప నగరం నుండి ఎన్జీఓ కాలనీ శ్రోతలు ప్రియా, దీప్తి, దేవి కోరిన పాట పుష్ప 2 చిత్రం నుండి.

0: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం 11 గంటల వరకు కొనసాగుతుంది. 11 గంటలకు గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వారి స్నేహ బృందం కోరిన పాట ముఠామేస్త్రి చిత్రంలో

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలు కడప ప్రకాష్ నగర్ నుండి బండి రామాంజనేయులు, వారి స్నేహ బృందం కోరిన పాట కేజీఎస్ దాస్ చిత్రగానంలో రసరాజు రచన వినిపించమని బప్పీలహరి సంగీతం, దొంగ పోలీస్ చిత్రం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వాట్సాప్ మనోరంజన కార్యక్రమంలో చివరిగా కడప నగరం నుండి వాజిద్ కోరిన పాట బంగారు భూమి చిత్రంలో గానం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల.
3: Chita pata chita pata chita pata chita.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10:55 వస్తోంది. మరి కాసేపట్లో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం మరికాసేపట్లో

0: अभी भी हार न मानने की एक और बड़ी सीख भी मिलती है। उनकी शुरुआती फिल्में बहुत नहीं चली, लेकिन उन्होंने अपने काम पर फोकस बनाए रखा। इसी का परिणाम था कि उन्होंने इतनी ऊंचाई हासिल की। साथियों, मुझे ध्यान है कि जब मैं कोलकाता में रोड शो कर रहा था तो मैं उत्तम कुमार जी के घर के सामने से भी गुजरा था। वहां मुझे एक व्यक्ति ने उनकी एक तस्वीर भी भेंट की थी। मैं एक बार फिर महानायक उत्तम कुमार जी को श्रद्धांजलि अर्पित करता हूं। वे हमेशा हम सबके दिलों पर राज करते रहेंगे। महानायक उत्तम कुमार चिरोदिन मानुषे हृदय राज कोरबैन। मेरे प्यारे देशवासियों, हमारे पर्व और त्योहार हमारी परंपराओं के साथ साथ हमें एक दूसरे से जुड़ने का भी अवसर देते हैं। आने वाले दिनों में हम और भी कई महत्वपूर्ण पर्व मनाने जा रहे हैं। 4 सितंबर को जन्माष्टमी का पावन पर्व है। सितंबर में ही हम विश्वकर्मा पूजा भी मनाएंगे। इस अवसर पर अपने आसपास के कारीगरों, शिल्पकारों और विश्वकर्मा साथियों का सम्मान करना चाहिए। कुछ महीनों बाद दीपावली भी आने वाली है, इसकी तैयारियां भी धीरे धीरे शुरू हो रही हैं। त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा। और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है। हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो। भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा। इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है। हमारे क्रिएटिव वर्ल्ड के साथियों, इन्फ्लुएंसर्स और सेलिब्रिटीज की भी इसमें बहुत बड़ी भूमिका है। मेरा आपसे आग्रह है कि स्वयं भी वोकल फॉर लोकल को अपनाएं और दूसरों को भी इसके लिए प्रेरित कीजिए। साथियों, आपके आसपास भी ऐसे अनेक लोग होंगे जो अपने छोटे छोटे प्रयासों से समाज में बड़ा बदलाव ला रहे हैं। आप उनके बारे में मन की बात के लिए जरूर लिखिए। आपका भेजा हुआ अनुभव देश के किसी कोने में किसी के लिए नई प्रेरणा बन सकता है। मुझे आपके सुझावों और अनुभवों की प्रतीक्षा है। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
5: సార్ నమస్కారం అండి.
4: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
5: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
4: బాగుంది కృష్ణగారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
5: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
4: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
5: అలానే.
4: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
5: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు.

0: అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచివెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్యరహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత

ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా, ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని చొరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు.

0: మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మగారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు.

యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛజ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో

ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటినుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం పావు ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23న ఉత్తరప్రదేశ్లోని
గ్రేటర్

నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరీమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమారి గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్
చీరోదిన్ మా

0: మనుషేరు హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమతి డికే పట్టమాళ్ళ గారి గానం.

నామస్వామి. మణిరంగు. రాగం మిశ్ర చాపతాళం పురందరదాస్ కీర్తన.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి డికే పట్టమ్మాళ్ గారి గానం విన్నారు.

ఈ మధ్యాహ్నం 12:40 ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన మన కడప జిల్లాలోని యువ రైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ప్రసారంలో ఈ మధ్యాహ్నం 12:40 వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషాముక్త్ యువఫర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషాముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయ్ పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై, క్యా హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో చూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేవారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషాముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి

0: గాంధీ యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ భర మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ, లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బడే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూలల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: ఆపకో యే జాన్కర్ గర్వ్ హోగా కి భారత్ ఐసే సపనే దేఖనే వాలీ దునియా కి హజారో బేటియో కో ఏక్ సాథ్ జోడ్ రహా హై. ఇస్ ప్రయాస్ కా నామ్ హై మిషన్ శక్తి సెట్. ఇస్కే మాధ్యమ్ సే 108 దేశో కి 12,000 ఛాత్రాఓ కో సెటిలైట్ టెక్నాలజీ సిఖనే ఔర్ ఇన్నోవేషన్ కే క్షేత్ర మే ఆగే బఢనే కా అవసర్ మిల్ రహా హై.
0: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడం కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటించే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పర్యటన కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 80వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారం

0: వారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవి అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవి చెప్పారు. T20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఇప్పుడు వినండి మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ముద్దనూరు మండలం ఉప్పలూరు ఆంజనేయస్వామి కాలనీ నుండి వసంతసేనుడు, హరి, నవీన్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరిన పాట మాంగళ్య బలం చిత్రం కోసం కె జమునారాణి పాడిన కొసరాజు గీతం. సంగీతం మాస్టర్ వేణు. వీరందరి కోరికపై ఈ పాట.

0: ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు ఆమెకు సరిపోవాలి తిండి. అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి.
1: మీరు విన్న ఈ మాటలు ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాల గురించి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శాలిని శకుంతల గారితో పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ నెల 31వ తేదీ సోమవారం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖల్లో.

ఉత్తరాల ద్వారా మనోరంజని కార్యక్రమాన్ని వింటున్నారు. నంద్యాల జిల్లా నొస్సం గ్రామం మచ్చల వీధి నుండి ఫక్రుద్దీన్, రహీముని, అబ్దుల్ కలాం, సర్దార్, ఇషాన్, చాందిని, జగన్, సుగుణ, వెంకట సుబ్బమ్మ, లింగరాముడు వీరందరూ కోరిన పాట అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, అనురాధ శ్రీరామ్ పాడిన పాట. వీ అందరి కోరికపై ఈ పాటను విందాం.

ఉత్తరాల మనోరంజన్లో తర్వాత పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరందరూ కోరిన పాట ధనమా దైవమా చిత్రం కోసం సుశీల, కౌసల్య, రామకృష్ణ, పట్టాభి, విజయలక్ష్మి కన్నారావు పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు.

ఈ మధ్యాహ్నం 3 గంటలకు వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. నిర్వాహకులు శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ నాటకం ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమవుతుంది. వాట్సాప్ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, త్రిమూర్తుల గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబూరావు, రజని, భాస్కర్రావు, రాజశేఖర్, రవికుమార్, ఈశ్వరరావు, ప్రసాద్, కృష్ణవేణి వీరందరి కోరికపై ఈ పాట.

0: ఉత్తరాల మనోరంజని విన్నారు.
1: ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు ఆమెకు సరిపోవాలి తిండి. అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి.
2: మీరు విన్న ఈ మాటలు ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాల గురించి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శాలిని శకుంతల గారితో పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ నెల 31వ తేదీ సోమవారం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖల్లో.
0: ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతిలో పాటల పల్లకి ప్రసారమవుతుంది. 2:30 బాల విహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడపలోని హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వినవచ్చు.

హాస్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్మాత డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, నిర్వాహకులు శ్రీ జంగ అనిల్ కుమార్. ఈ నాటకం ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137 కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. వార్తల వివరాలు: అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137 సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్దతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కడపకే వరదరాజ్ జీ కా ఉదాహరణ హై. వే కై వర్షో సే అప్నే ఖేత్ మే టమాటర్ ఆర్ కేలే కి ఖేతీ కర్ రహే థే. ఏక్ దిన్ ఉన్హోనే అప్నే దోస్తో కే ఫార్మ్ మే అవోకాడో కి ఫసల్ దేఖీ. ఇస్కే బాద్ ఉన్హోనే యూట్యూబ్ సే ఇస్ పర్ జానకారీ జుటాయీ. అబ్ తక్ వే కరీబ్ 4 టన్ అవోకాడో కా ఉత్పాదన కర్ చుకే హై. ఆజ్ వే సీధే స్థానీయ దుకానో కో ఇస్కే సప్లాయీ కర్ రహే హై. నయీ ఫసల్ వైజ్ఞానిక సలహా ఆర్ సీధీ మార్కెటింగ్ సే ఉన్కే ఛోటే సే ఫార్మ్ కి కమాయీ పూరీ తరహ బదల్ గయీ హై.
0: భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్ లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: నషా ముక్త భారత్ కే లియే క్యా ఆప్ కో పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై. కే హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో. క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కీ వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: లేకిన్ అబ్ ఐసీ లాఖో మాతో బహనో కో పీఎం స్వనిధి యోజనా సే నయీ తాకత్ మిల్ రహీ. మహిళా సశక్తీకరణ కే ఇస్ పహలూ కీ ఉత్నీ చర్చా

0: नहीं होती जितनी होनी चाहिए। पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। मैं रेहड़ी पटरी के काम से जुड़ी सभी बहनों को उनके उज्जवल भविष्य के लिए बहुत शुभकामनाएं देता हूं।
1: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
0: ఆనే వాలే దినో మే హమ్ ఔర్ భీ కై మహత్వపూర్ణ పర్వ మనానే జా రహే హై ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారిగరో శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊం హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఏక్ బార్ జరూర్ దేఖ్ లే కి వో భారత్ మే బనా హో భారత్ కే ఆత్మనిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజ్

0: భారత్ కే ఆత్మ నిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజ్
1: కలుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో

0: కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2 వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137 కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం. మహిళా భారతి.

0: శ్రోతలకు నమస్కారం. మహిళా భారతి కార్యక్రమంలో పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ శ్యామలమ్మ. ఈనాటి పాటల పల్లకిలో కలువల వంటి కన్నులు, నడకలో డాంబికత, మనసున ఔదార్యం, నటనలో గాంభీర్యత కలబోసి అటు పౌరాణిక పాత్రలైనా ఇటు సామాజిక పాత్రలైనా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించిన అలనాటి ప్రముఖ కథానాయకి హంపి సుందరిగా ప్రసిద్ధి చెందిన జమున గారి జీవిత విశేషాలతో ఈనాటి పాటల పల్లకిని ఆస్వాదిద్దాం. జమున గారి అసలు పేరు జనాబాయి. వీరి

తండ్రి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. వీరు 1936 ఆగస్టు 30వ తేదీన నేటి కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జన్మించారు. వీరు పుట్టినప్పుడు జ్యోతిష్క పండితులు నది పేరు

0: అన్నది పదే పదే చెంబడి చేస్తున్నది. పింగున సాగి రెపరెపలాడి ఎమ్మనమేమన్నది.
1: జమున గారి తండ్రి గారు పొగాకు వ్యాపారం చేసేవారు. వ్యాపార రీత్యా వారు హంపి నుండి గుంటూరు జిల్లాకు సమీపంలోని దుగ్గిరాలకు వారి కుటుంబాన్ని మార్చవలసి వచ్చింది. నటి సావిత్రి గారు నాటకాలు ప్రదర్శించే సమయంలో ఒకసారి దుగ్గిరాలలోని జమున గారి ఇంట్లో బస చేసిన సందర్భంలో జమున గారిని కూడా నాటకాల్లో నటించమని ఆహ్వానించారు. అప్పుడు జమున గారి వయసు 16 సంవత్సరాలు. 1952 సంవత్సరంలో జమున గారు నటించిన మా భూమి అనే రంగస్థల నాటకాన్ని చూసిన

డాక్టర్ గరికపాటి రాజారావు గారు తాను తీసే సినిమా పుట్టినిల్లులో ఒక పాత్రలో జమున గారిని ఆహ్వానించారు. అలా జమున గారు సినీ రంగ ప్రవేశం చేశారు. వీరు తెలుగు మరియు ఇతర దక్షిణ భారతీయ భాషల్లో 198 చిత్రాలకు పైగా నటించారు. మరి జమున గారు నటించిన మూగ మనసులు చిత్రంలోని ఓ అద్భుతమైన పాటను ఇప్పుడు విందామా?

1964 ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు జమున గారు. ఇక వారి వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే 1965 హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జువాలజీ అధ్యాపకులుగా పనిచేసే జూలూరి రమణారావు గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒకే కుమారుడు ఉన్నారు. 1968 కూడా ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 1972 జమున గారు నటించిన పండంటి కాపురం చిత్రానికి ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డును అందుకున్నారు. వీరు భాగ్యరేఖ, గుండమ్మ కథ, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణుడు, రాముడు భీముడు లాంటి ఎన్నో సామాజిక చిత్రాలలో నటించారు. మరి గుండమ్మ కథ చిత్రం నుండి ఓ అద్భుతమైన పాటని ఇప్పుడు విందామా?

నర్మద పతిభక్తికి, సత్యభామ దర్పానికి, రాణి మాలినీదేవి అహంకారానికి, అన్నపూర్ణ సహనానికి, అరుంధతి ఔదార్యము ఓర్పుకి, కలెక్టర్ జానకీ గారి హుందాతనానికి, గౌరమ్మ గారి చెలిపితనానికి, ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే జమున గారి అభినయం అమోఘం, అద్భుతం. అలాంటి అభినయం నేటి కథానాయకులకు ఎంతో ఆదర్శం. పాత్ర ఏదైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి నటించడం జమున గారి ప్రత్యేకత. మరి ఆ సత్యభామ దర్పాన్ని, హుందాతనాన్ని వివరించే పాటను విందామా?

హంపి సుందరిగా పిలువబడ్డ జమున గారు అలనాటి అగ్రశ్రేణి నాయకులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కత్తి కాంతారావు, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావులతో పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, హరినాథులతో కలిసి అనేక సినిమాలలో నటించారు. వీరి సేవా తత్పరతకి నిదర్శనంగా తెలుగు ఆర్ట్స్ అసోసియేషన్ అనే సంస్థను నెలకొల్పి 25 సంవత్సరాల పాటు వీరు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇది వీరి సేవా తత్పరతకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఓ ఆణిముత్యం లాంటి పాటను విందామా?

పౌరాణికమైన, జానపదమైన, సాంఘికమైన తన నటనా పాటవంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు జమున గారు. వారి నటన అజరామరం. వీరు వృద్ధాప్య వ్యాధి కారణంగా 2023 జనవరి 27 హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాసను విడిచారు. పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. నిలయంలో సమయం 2 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో

0: for today, and defending champions Germany to take on Spain in men's FIH Hockey World Cup 2026 final in Wavre, Belgium this evening. And with that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా ఆత్రేయ గీతానికి ఇళయరాజ స్వరాలు సమకూర్చగా జానకి గానం చేసింది చిత్రం పేరు అభినందన.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిత్రసీమలో తరువాత దేవీపుత్రుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు సరిపోవాలి తిండి. అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి.

మీరు విన్న ఈ మాటలు ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాల గురించి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శాలిని శకుంతల గారితో పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి. ఈ నెల 31వ తేదీ సోమవారం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖల్లో.

చివరిగా విన్న పాట సప్తపది చిత్రం కోసం జానకి గానం చేసిన వేటూరి గీతం, స్వరకల్పన కేవి మహాదేవన్. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 2:30. బాలవిహార్.

0: ఈనాటి కార్యక్రమంలో కడపలోని హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి బాల విహార కార్యక్రమాన్ని కడప కోఆపరేటివ్ కాలనీలో ఉన్న హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలలు సమర్పిస్తున్నారు.
2: పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు అద్విక. ఈరోజు నేను పాడబోయే పాటలు అన్నమయ్య పదార్చనలు. వింటారా?

0: నా పేరు ప్రేమవర్షిణి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు సామెతలు చెప్పబోతున్నాను. అదిగో అంటే 6 నెలలు, అదిగో తోక అంటే ఎదిగో పులి, అద్దం అబద్ధం ఆడుతుందా, అనుమానం పెనుభూతం, అప్పులేనివాడే అధిక సంపన్నుడు, ఇంటకన్న గుడి పదిలం, ఇంట గెలిచి చూడు రచ్చగెలుపు, ఇంటి కల ఇల్లాలే చెబుతుంది, ఇంట్లో పులి వీధిలో పిల్లి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, ఎవరి వెర్రి వారికి ఆనందం, ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి గోతులో వాళ్ళే పడతారు, ఎలుకకి పిల్లి సాక్ష్యం చెప్పినట్టు, ఎవరికి వారే యమునా తీరే.
1: నేను 7వ తరగతి చదువుతున్నాను. పూర్వకాలం వర్షాలు పడకుంటే 2 కప్పలకి పెళ్లి చేసేవారు. అలాంటి మన తెలుగు ఆచారానికి సంబంధించిన ఒక మంచి పాటను మీకు వినిపిస్తాను. విందామా మరి? కప్ప

రకం భృంరోగుణ విశ్వదాభిరామ వినురవేమ మేడి పండు చూడ మెలిమయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండును.

0: పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలయ విశ్వదాభిరామ వినురవేమ నీరలో ముసిలి నిగిడి ఏనుగును పట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయ విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదములు.
1: నా పేరు తంజిల, నేను 7వ తరగతి చదువుతున్నాను.

0: బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.
1: ఈనాటి బాల విహార్ కార్యక్రమాన్ని కడప కోఆపరేటివ్ కాలనీలో ఉన్న హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలల సమర్పణలో వింటున్నారు. నా పేరు డాలీ, నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పాడబోయే పాట అమ్మ గొప్పతనం గురించి, మరి వింటారా?

0: ధన్యవాదాలు.
1: నా పేరు పి వరుణ్ బాబు, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక మంచి నీతి కథ చెప్పేదానికి నేను వచ్చాను. కథ పేరు మంచి స్నేహం. ఒకనొకప్పుడు ఒక చెట్టు పైన పావురం నివసిస్తూ ఉండేది. దానికి దగ్గరలో ఉన్న పూల తోటలో ఒక పుంజుకోడి నివసిస్తూ ఉండేది. ఇవి రెండు రోజు ఊరి పొరిమేలలో ఉన్న తాటి చెట్టు కింద కలిసేవి. అట్లా కలుసుకున్న ప్రతిసారి కబుర్లు చెప్పుకొని ఆ సాయంత్రం గడిపేస్తూ ఉండేది. ఒకరోజు ఒక నక్క ఆకలితో అటువైపు వెళుతూ ఉండగా పూల తోటను చూసి ఆ పూల తోటలో ఏమైనా ఉందేమో అనని వెళ్ళి చూససాగింది. అక్కడ తనకి కోడి పుంజు కనిపించింది. పక్కనున్న సంచిని తీసుకొని కోడి వెనకాల నుంచి వెళుతూ తనని గబక్కుమని సంచిలో వేసేసుకొని అక్కడి నుంచి వెళ్ళసాగింది. ఇదంతా చూసిన పావురం నా స్నేహితుడిని కాపాడుకోవాలని ఒక ఉపాయం ఆలోచించింది. నక్క వెళుతూ ఉండగా ఒక 20 అడుగుల దూరంలో పావురం

0: వెళ్ళి పడిపోయింది. నక్క, ఆహా, ఏమి సంతోషం! కోడి మరియు పావురం ఈరోజు నాకు మంచి విందు అనుకుని సంచిని పక్కన పెట్టి పావురాన్ని తీసుకుని వద్దామని బయలుదేరింది. ఇదే మంచి అవకాశం అనుకున్న కోడి బయటకు వచ్చేసి దాంట్లో ఒక రాయిని వేసేసి దూరంలో ఉన్న పొదల్లో దాక్కొనింది. నక్క పావురం దగ్గరికి వెళ్ళి తనని తీసుకుందామని వంగిన వెంటనే పావురం గబక్కుమని అక్కడి నుంచి ఎగిరసాగింది. నక్క, ఆహా, ఏమి తెలివి పావురాన్ని, నన్నే మోసం చేస్తావా, సర్లే ఈరోజు కోడితోనే సరిపెట్టుకుందామని అక్కడి నుంచి సంచి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరింది. ఇంటికి వెళ్ళి కోడిని తిందామని సంచి తీసి చూస్తే అందులో కోడి బదులు రాయి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. కోడి ఎలా రాయిగా మారింది అని అక్కడే బాధపడుతూ ఏడవసాగింది. ఆ రోజు సాయంత్రం చెట్టు కింద కలుసుకున్న పావురం మరియు కోడి, ఆహా, ఆ నక్కది ఏమి తెలియ తక్కువది కదా, మనం దాన్ని భలే మోసం చేసేసామని అనుకుని ఊళ్ళో అందరికీ చెప్పసాగింది. మరుసటి రోజు పావురానికి చాలా ఆకలి వేసి పూల తోటలో ఉన్న తన స్నేహితుడు కోడి దగ్గరికి వెళ్ళి నాకు చాలా ఆకలి వేస్తుంది అని కోడికి చెప్పసాగింది. కోడి ఎంతో కష్టం మీద పూలల్లో ఉండే పురుగుల్ని తీసుకొని వచ్చి పావురానికి ఆహారంగా వేసింది. పావురం, నాకు ఇంత మంచి స్నేహితుడిని దొరికినందుకు నేను ఆనందిస్తున్నాను అని ధన్యవాదాలు చెప్పి కోడికి అక్కడి నుంచి బయలుదేరసాగింది. కథ నీతి: అత్యాశ అవమానాలకి దారి చేస్తుంది, మంచి స్నేహం జీవితాన్ని చెక్కదెక్కుతుంది. ధన్యవాదాలు.
1: నా పేరు బి సాయి నవ్య, నేను 7వ తరగతి చదువుతున్నాను. మీ అందరి కోసం నేను కొన్ని పొడుపు కథలు చెప్తాను. కాయ కాని కాయ ఏమిటది? తలకాయ. కోడి కాని కోడి ఏమిటి? పకోడి. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది? ఆకాశం. గోడ మీద బొమ్మ, గొలుసులో బొమ్మ, వచ్చి వెళ్ళేవారికి వడ్డించవమ్మ ఏమిటది? తేలు. పున్నమికి పూత, అమావాస్యకి ఆరగింపు ఏమిటది? తేనెపట్టు. అమ్మ అనేటప్పుడు దగ్గరికి వచ్చేవి, నాన్న అనేటప్పుడు దూరం వెళ్ళేవి ఏమిటవి? పెదాలు. అడవిలో అక్కమ్మ గిన్నె బోలించుకుంది ఏమిటది? పుట్టగొడుగు. ఎర్రని పండు పైన ఏ ఈగైనా వాలదు ఏమిటది? అగ్గి. నాన్న గరగర, అమ్మ పీచు పీచు, పిల్లలు రత్నాలాంటి పిల్లలు ఏమిటది? పెద్ద పనస. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరికే నిండిపోయింది ఏమిటది? కొబ్బరికాయ. ఏరు మీద మెరపకాయ చెట్టు నాకు కనపడుతుంది కానీ మీకు కనపరాదు ఏమిటది? బొట్టు. ఎంత దూరం దుబ్బితే అంత దగ్గరికి వస్తుందది ఏమిటది? ఉయ్యాల. గుద్దుతే గుద్దులు, నవ్వుతే నవ్వులు, చూస్తే చూపులు ఏమిటది? అద్దం. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతితో వేస్తారు, నోటితో వేరుతారు ఏమిటది? అక్షరాలు కాగితం. మనం ఎక్కడికి వెళ్ళినా మనను వదలనిది ఏమిటది? నీడ. మన ఆంగ్లేయ భాషలో ఒక అక్షరంలో ఎక్కువ నీళ్ళుంటాయి, అదే అక్షరం సి అక్షరం. ఒక వస్తువుకి ఎన్నో రంధ్రాలు ఉంటాయి కానీ ఆ వస్తువులో నీళ్లు ఉంటాయి. ఆ వస్తువు ఏ వస్తువు? స్పాంజ్. కిట్టకిత తలుపులు, కిట్టారి తలుపులు ఎప్పుడు మూసినా చెప్పుడు కావు ఏమిటవి? కన్నురెప్పలు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది ఏమిటవి? కవ్వం. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఏమిటది? ఆవలింత. జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది? గురుడ్డు. మేము 7 అన్నదమ్ముళ్ళం, కలిసి ఉంటే కన్నుకోలేరు, విడిగా ఉంటే కన్నుకోవచ్చు ఏమిటది? ఇంద్రధనస్సు. ధన్యవాదాలు.
2: నా పేరు ధన్యశ్రీ, నేను 3వ తరగతి చదువుతున్నాను.

0: ది సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సాస గమ గమ పని పాపని నిస పని సగ మాగ సాని పామ గమ నిసగ గ సగ మామ.
1: ఈరోజు మేము ఎగరాలో ఎగరాలో అనే దేశభక్తి గీతాన్ని పాడబోతున్నాము. పాడబోయేవారు శ్రీకృతి, నవ్య, డాలీ, తంజిల.

0: ధన్యవాదాలు.
1: ఈనాటి బాల విహార్ కార్యక్రమాన్ని కడప కోఆపరేటివ్ కాలనీలో ఉన్న హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలలు సమర్పించగా విన్నారు.

బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తున్నది. ప్రకటించిన నాటకం మరికొద్ది క్షణాల్లో.

0: హాస్య నాటకం. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సుధీర్ శ్రీ కెవి ప్రదీప్, సౌమ్య శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, తల్లి శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, కిరణ్ శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, మామ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, మేనేజర్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, పుష్పం శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. వినండి వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం.
1: సౌమ్య, సౌమ్య డార్లింగ్. ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక నువ్వు వేడివేడిగా కాఫీ తెచ్చిస్తే ఎంచక్కగా తాగి పెడతా. ఏంటి రెస్పాన్స్ లేదు? సౌమ్య, సౌమ్య అమ్మ దొంగ, ఇక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. అరే అరే, ఏమైంది సౌమ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ప్లీజ్ చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు?
2: అండి మరి నాకు
1: చెప్పు. నీకు
2: నాకు కాఫీ పెట్టడం రాదండి.
1: ఓ సింతేనా, ఎందుకా నువ్వు ఏడుస్తూ కూర్చుంది? భలేదానివే, ఏడ్చి ఏడ్చి నీ అందమైన మొహం చూడు, ఎలా అయిపోయిందో చూడు.
2: ఏమన్నా అంటారని భయం వేసి ఏడుపు వచ్చేసిందండి.
1: భయపడ్డాను. నేనేమన్నా దెయ్యాన్నా పూతాన్నా? నిన్ను ప్రేమగా చూసుకునే నీ పతిదేవుడి. డోంట్ వారీ. అయినా కాఫీ పెట్టడం పెద్ద పనే? సింపుల్, ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి వేడినీళ్ళు పోసి వెయిట్ చేస్తే డికాషన్ కిందకు దిగుతుంది. ఆ తర్వాత పాలు కాసి పంచదార వేసి అందులో డికాషన్ కలిపితే కాఫీ ఫినిష్.
3: అయితే మీకు కాఫీ కలపడం బాగా వచ్చనమాట.
1: ఎందుకు రాదు?
3: మరైతే ఈ పూటకి మీరే కానిచ్చేయకూడదు.
1: అదెంత పని? 5 నిమిషాలు సెల్ ఫోన్ లో నువ్వు సూక్తులు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూస్తూ ఉండు, నేను ఇలా వెళ్ళి అలా కాఫీతో వస్తాను.
3: థ్యాంక్స్ అండి. హలో అమ్మా, ఇప్పుడే మొదటి బాంబు పేల్చేశాను.
4: ఏంటి, ఏమన్నా ప్రమాదమా?
3: లేదే, అంతా సేఫే. పాపం ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా తనే కాఫీ పెట్టుకొస్తానని లోపలికి తుర్రమన్నాడే.
5: పెళ్ళైన మగాడు కూరలు పీకేసిన పాములాంటోడి. అదైతే బుసైనా కొడుతుంది, మగాడు నస పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు.
3: ఓకే ఓకే, ఉంటానమ్మా.
5: సరే సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి.
1: కాఫీ రెడీ.
3: థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలాంటి కాఫీ నా లైఫ్ లో తాగలేదండి.
1: అంత చండాలంగా ఉంది?
3: సూపర్ గా ఉంది అంటున్నాను.
1: థ్యాంక్స్. ఆ కప్పిలై,
3: ఆ పని నాకు వదిలేయండి. ఏమండి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
1: ఈ రోజు టిఫిన్ దోశలా పూరీలా, ఏం తింటే బాగుంటుందా అని.
3: దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకేది తొందరగా అయిపోతుంది అనుకుంటే అది చేసేయండి.
1: నేను చేయడం ఏంటి?
3: మరి నాకు రాదుగా.
1: ఏది రాదు? దోశలు పోయటమా, పూరీలు వేయటమా?
3: రెండును.
1: ఓకే, పోనీ ఉప్మా?
3: రాదు.
1: ఏంటి, ఉప్మా చేయటం కూడా రాదా? మరి నీకు ఇంకేమొచ్చు?
3: మా అమ్మ టిఫిన్ చేసి ప్లేట్లో పెడుతుంటే ఎరకాడ చేస్తుంటాను.
1: అసలు ఈ పూట వంట అయినా నువ్వు చేస్తావా చేయవా, అదేనా చెప్పు.
3: వంట నేనా?
1: అయ్యో అయ్యో అయ్యో, అలా అలా అయిపోతున్నావంటే అయ్యో అయ్యో. అవును, నీకు వంట రాదని తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వలా పడ్డావేంటి?
3: ఏమో అదంతా నాకు తెలియదు. నన్ను ఎవరైనా వంట చేయమంటే చాలు, అప్పుడు నా కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి, మైకం కమ్మిస్తుంది,
1: నాకు మండుతుంది. అదేనే, నువ్వు వంట చేయకపోతే ఆకలితం, ఆకలితో నా కడుపు మండదు.
3: అంతేగా,
1: ఇట్స్ ఓకే. కానీ నిజం చెప్పు, డ్రామాలు ఆడుతున్నావు కదా?
3: చాలండి, నాకు డాన్స్ చేయడమే రాదు, ఇంకా డ్రామాలు ఆడటం కూడానా? నిజంగా చెప్తున్నానండి, మీ మీద నాకు వంట రాదు.
1: మరి పెళ్లి చూపుల్లో నాకు తింటానికి పెట్టిన స్వీట్లు, హాట్లు అన్నీ నువ్వే చేసావని చెప్పింది కదే మీ అమ్మ.
3: అవునా? ఏమోనండి నాకు తెలియదు.
1: అరే తెలియకపోవడం ఏంటే, శిలా విగ్రహంలా నా ముందే కూర్చున్నావుగా.
3: అప్పుడు నేను ఖాళీగా ఎక్కడున్నాను? సెల్లో రీల్స్ చూస్తున్నానుగా, మీ మా

0: మాటలేవి నేను పట్టించుకోలేదు.
1: అంటే అప్పుడు నువ్వు తలదించుకున్నది సిగ్గుతో కాదనమాట. అందము అమాయకత్వం ఉన్న పల్లెటూరు పిల్ల నాకు భార్యగా వస్తోందంటే ఇక నా పంట పండినట్టే అనుకున్నాను. తను వండిన వంట తింటూ తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటూ లైఫ్ అంతా లాగిన్ అయిపోవచ్చు అనుకున్నా, కానీ ఇలా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలేదు. నీ పాడు సెల్లు నా జీవితాన్ని పాడు చేసింది. తీర్చేస్తాను దీని సంగతి, ఇప్పుడే తీర్చేస్తాను. ఏది నా సెల్లేది?
0: ఏంటి ఇప్పుడు ఆ సెల్లు పగల కొడతారా ఏంటి మీరు?
1: నేనెందు పగలు కొడతాను? నాకు సంబంధం తెచ్చాడే నా ఫ్రెండ్ కిరణ్ గాడు, వాడి చెంపలు పగలు కొడతాను.
0: అబ్బా పెళ్ళయ్యాక మళ్ళీ పంచాయతీ ఏంటండి, ఆపేయండి.
1: ఏ నీకు అన్నయ్య వర్స్ అవుతాడనా?
0: అదేం కాదు.
1: రాస్కల్ లిఫ్ట్ చేయట్లేదు.
0: పోన్లే వదిలేయండి.
1: ఏంటి వదిలేది? వాడు నాకు దొరకాలి కానీ పచ్చడి చేసేస్తాను.
0: అదేంటి మళ్ళీ ఎవరికి?
1: ఇంకెవరికి, నా కాళ్ళు కడిగిన మీ బాబుకి. ఇప్పుడు నేను ఎలా కడిగి పారేస్తాను? స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు కూడా విను. హలో మామా, నీకు అసలు బుద్ధుందా? ఈ వయసులో ఇలాంటి పనులేనా చేసేది?
2: బుద్ధి ఉండబట్టే కదా అల్లుడు, బంగారం లాంటి అమ్మాయిని నీకిచ్చి చేశాను.
1: చేసావులే, తొక్కలో పెళ్లి. నీ కూతురి వంట చేయడం రాదన్న సంగతి నాకు ముందెందుకు చెప్పలేదు?
2: నువ్వు అడగలేదుగా.
1: అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా?
2: ఉంది ఉంది, కానీ ముందే మారని నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు.
1: ఏమని?
2: నోరు జారావంటే 4 రోజుల పాటు పస్తు పెడతాను అంది.
1: ఓ, అంటే ఇదంతా అత్త చేసిన కుట్ర అన్నమాట. అయితే ఫోన్ అత్తకి
3: చెప్పాలుడు. ఏంటి సంగతి?
1: ఏంటత్త ఇది? ఆ రోజు పెళ్లి చూపుల్లో పెట్టిన టిఫిన్లన్నీ మీ అమ్మాయే చేసిందని అబద్ధాలు చెప్పి మీ వంటరాని కూతుర్ని నాకంటగడతావా?
3: అలా చెప్పకపోతే పలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చాడని చెప్తారా ఎవరైనా? తల్లెప్పుడు తమ పిల్లల గురించి గొప్పగానే చెప్తారు అల్లుడు.
1: ఏం సెలవిచ్చావత్త, నీలాంటి తల్లికి కూతురుగా పుట్టడం మా ఆవిడ చేసుకున్న అదృష్టం, దాని మెళ్ళో తాలికట్టడం నా దౌర్భాగ్యం. అవును, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటా?
3: అది కూడా చెప్పాలా అల్లుడు? కుక్కర్లో కాసిని బియ్యం ఉడకేసుకో, కర్రీ పాయింట్ పోయి కూరలు తెచ్చేసుకో.
1: చెప్పలే, బోడి సలహాకి థ్యాంక్స్. మీ కుటుంబం కుటుంబంతో కలిసి నా మీద కుట్ర చేశారు కదే. అమ్మో, అమ్మా బాబులు ఇద్దరు ఇద్దరే ఖతర్నాకులు.
0: పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటండి అది తిట్టడము?
1: లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను నిలువే మోసం చేస్తారా? పోతారే, నా ఉసురు తగిలిపోతారు.
0: 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మా వాళ్ళ అనేది ఒకటేదా?
1: ఆహా, అయితే నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోనా?
0: చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికే మీకు ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పిల్లలు వెతకాలంటే ఇంకెన్ని చెప్పుల జతలు తెగాలో. అది అయ్యే పని కాదు గాని నాకు ఆకలేస్తుంది. ముందు టిఫిన్ సంగతి చూడండి.
1: చూసేందుకేముంది, పోయి పార్సల్ తీసుకురావటమే.
0: మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వెళితండి. అమ్మయ్యా, ఇంకో పని తప్పిపోయింది. ఈయన రాగానే ఏదో ఒకటి చెప్పి వంటకు కూడా ఎవరైనా పని మిషన్ పెట్టిస్తే సరి, అప్పుడు నాకే పని ఉండదు. ఏం చక్క ఫోన్లో చిట్చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు.
2: సుధీర్, రే సుధీర్!
0: అదే అదే, ఆగు, అక్కడే ఆగు.
2: ఏ రాకుండా టైంలో వచ్చానా ఏంటి కర్మ? అయినా కళ్ళు మూసుకునే ఉన్నానుగా. పర్లేదులే సుధీర్, రే పల్లికి సామేరా.
0: అయ్యో అన్నయ్య, ఆగమంటుంటే
2: నాకు తెలుసులే అమ్మా.
0: ఏంటి తెలుసు? ఇంకాస్త ముందుకొచ్చుంటే బొక్క బోర్లా పడేవాడి పళ్ళు రాలేవి.
2: మై గాడ్,
0: ఆ దేవుడిచ్చిన కళ్ళుండగా ఇలా దేవుడు ఆడుకుంటూ రావడం ఏంటన్నయ్యా? నీకేమైనా పిచ్చా?
2: కాదమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మీకు ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ. ఎక్కడ ఉసుకోవంటే ఉసుకోవంటున్నారు అని
0: పో అన్నయ్యా నువ్వు మరీను. సరేగాని నీకు సంగతి చెప్పనా?
2: ఏంటది?
0: ఈ రోజు నీకు 2 గండాలు తప్పిపోయాయి తెలుసా?
2: గండాలా? ఏంటవి?
0: 1, నువ్వు పడబోతుండగా నేను కేకలు పెట్టి ఆపడం.
2: 2,
0: సరిగ్గా మా ఆయన ఇంట్లో లేనప్పుడే నువ్వు రావడం.
2: ఉంటే ఏమయ్యేది?
0: చెంపలు పగిలేవి.
2: దేనికి?
0: నువ్వే నాకు వంటరాని విషయం దాచి తనతో పెళ్లి కుదుర్చావని తెలిసినప్పటి నుంచి మా ఆయన నీ మీద చిందులేస్తున్నాడు. కనిపిస్తే అంతు చూస్తానని శపథం కూడా చేశాడు. అందుకే కొన్నాళ్ళు నువ్వు అజ్ఞాతంలో ఉండిపోతే మంచిది.

0: వాడు నన్నేం చేస్తాడు?
1: అన్నయ్య ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దుటి నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుతున్నారు తెలుసా?
0: దేనికి? పలావలోగా
1: కాదు, నీ కంట్లో కొట్టడానికి.
0: అమ్మో, అయితే ఇంకో క్షణం కూడా ఇక్కడ ఉండను. బై బై.
1: అనే అనే ఆగాగు, ఒక్క మాట.
0: ఏంటో త్వరగా చెప్పమ్మా, లేట్ అయితే తిరిగిపోతాను.
1: అర్జెంటుగా మాకు కుక్కును చూసి పెట్టానయ్య.
0: ఇంటికి కాపలాగా?
1: అబ్బా కుక్క కాదన్నయ్య, కుక్కు కుక్కు.
0: ఓ, దేనికి?
1: నీకు అన్ని డౌట్లే. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేసి పెడతారు? నాకేమో రాదుగా.
0: చెల్లి, డోంట్ వరీ, నీకు వంట రాకపోయినా తింటానికి ఏ ఇబ్బంది రాదు, నాట్ గ్యారంటీ.
1: ఎలా, రోజు నువ్వు వండి పంపిస్తావా?
0: చిచి, నాకేం పని, నిక్షేపంగా మీ ఆయన ఉంటే.
1: అబ్బా చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పన్నయ్యా.
0: నీకు రహస్యం చెప్పనా? మీ ఆయన అదే మా సుధీర్ గారు, వంట బ్రహ్మాండంగా చేస్తాడు తెలుసా.
1: నిజమా?
0: మరీ నోరంత తెరవకు, నిజమే.
1: ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. అయితే ఇక జీవితాంతం వంటకి నాకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట.
0: మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి.
1: ఏమని?
0: ఈ సంగతి నేను చెప్పానని నువ్వు వాడితో చెప్పకూడదు.
1: అలాగే చెప్పను గానన్నయ్య, వంట మీరే చేయండి అని ఆయనకు నా నోటితో నేను ఎలా చెప్పగలను?
0: అయితే ఆ మాట వాడి నోటితోనే చెప్పిద్దాం.
1: ఎలా?
0: ఎలాగంటే,
1: థాంక్స్ అన్నయ్య, అడగగానే మంచి ఐడియా ఇచ్చావు. ఏమండి వచ్చారా? మీకోసమే చూస్తున్నాను.
2: ఏంటి సంగతి, ఎవరికైనా సీరియస్ గా ఉందని కాల్ వచ్చిందా?
1: చుచే, అదేం లేదండి, నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్ గా డిసైడ్ అయ్యాను.
2: అరే ఇప్పుడు నేనేమన్నానని పుట్టింటికి పోతా అంటున్నావు?
1: బా ఉత్తు తినేయండి.
2: ఏ, ఎందుకు అని అడుగుతున్నాను.
1: చిన్న డ్రామా ఆడి మా అమ్మా నాన్నలను భయపెడదామని.
2: డ్రామానా? ఏమని?
1: వెళ్ళగానే మా అమ్మతో అంటాను, అమ్మా నా కాపురం హైడ్రాకు బలైన బిల్డింగ్ లా కుప్ప కూలిపోయిందమ్మా అంటాను.
2: అవేం మాట్లే.
1: మా అమ్మ కూడా ఇలాగే అంటుంది అప్పుడు. అప్పుడు నేను, మా ఆయన నన్ను రోజు తెగ కొడుతున్నాడమ్మా అంటాను.
2: అబద్ధం అబద్ధం, నేనెప్పుడు కొట్టాను?
1: అబ్బా చెప్పాను కదండి ఉత్తు తినే అని, కాసేపు మీరేం మాట్లాడకండి.
2: అలాగే చెప్పు.
1: ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా.
2: నేనా? రామరామ ఎప్పుడన్నానే. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
1: అప్పుడు మా అమ్మ, అసలు ఏం జరిగిందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను, మా ఆయన నాకు వంట రాదని నాతో కాపురం చెయ్యనంటున్నాడే, నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించాడమ్మా అంటాను.
2: అయ్యో ఇన్నీ మాటలు నేను ఎప్పుడన్నానే, దిస్ ఇస్ టూ మచ్.
1: అబ్బా చెప్పేది పూర్తిగా వినండి. ఆ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్లకు కరిగిపోతారు. అప్పుడు వాళ్ళే ఇక్కడికి వచ్చి మనతోనైనా ఉంటారు, లేదా మనకు వంట మనిషినైనా పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్?
2: నా మొహం వల్లే ఉంది.
1: అంత చండాలంగా ఉందా?
2: మరి ఇప్పటికీ ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకరగండి. ఇంకోసారి నేను నా లాంటి మగాళ్ళకి లేటు వయసులో గానీ పెళ్లిళ్ళు కావటం లేదు. ఇప్పుడు నిన్ను కాదన్నానంటే మరో ఆడపిల్ల దొరక్క, పెళ్లి పటాకులు జరక్క జీవితాంతం నేను ఏకాగ్రిగా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే నీ ఉత్పత్తి నాటకాలు కట్టిపెట్టి బ్యాగ్ తీసుకుని లోపలికి పెట్టు.
1: మరైతే ఈ పూట ఇంట్లో వంట ఎలాగండి, ఎవరు చేస్తారు?
2: నేను, నేను చేస్తాను.
1: మీరా?
2: అవును నేనే.
1: నాకు తెలుసండి మీలా అంటారని.
2: ఎలా తెలుసు?
1: మీకు వంట వచ్చు కదా.
2: నాకు వంట వచ్చా? నీకెవరు చెప్పారే?
1: అవునవునవును, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు.
2: సంథింగ్ ఇస్ ఫిషీ, నువ్వేదో దాస్తున్నావు.
1: లేదండి, ఇందాక కాఫీ బాగా పెట్టారు కదా, అది చూసి నేను అలా గెస్ చేశాను అంతే.
2: సర్లే లోపల పద, నీకు వంట చేసి పెట్టి నేను ఆఫీసు పోవాలి.
1: వావ్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చావన్నయ్య, నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్.
3: అమ్మా తల్లి ఆకలిస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
2: వస్తున్నాను వస్తున్నాను, ఉండు.
3: అట్టాగేనయ్యా,
2: ఇదిగో.
3: ఆహా ఎంత మంచోళ్ళయ్య తమరు, ఏం పెట్టినా హోటల్లో ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తారు బాబు. తమరు తమరు కోపన్నంటే ఒక్క మాట అడగనా?
2: ఏంటో చెప్పు.
3: వంట తమరే వండుతారా లేదా అమ్మగారా?
2: నేనే. ఏ ఎందుకు?
3: ఏం లేదు, డాక్టర్లు ఈ మధ్యన కొంచెం ఉప్పు కారాలు తగ్గించి తినమన్నారయ్యా, ఆ ముక్క తమరి చెవిన వేద్దామని.
2: అట్లాగేలేరా, తగ్గించే వేస్తాలే. ఈ ఎంకమ్మ, ఈ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నారా? నిన్ను నిన్ను

0: కొట్టకండి కొట్టకండి బాబు బాబు కొట్టకండి
1: పోతలకి
0: అలాగే
1: పోరా పో ఆఖరికి వీడికి కూడా నా బతుకు లోకు అయిపోయింది.
2: ఏమండి నాకు కొంచెం వాటర్ తెచ్చివరు. చెప్పవే నా కాపురమా. దానికేంటే కొత్త ప్రభుత్వ పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది.
3: అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు?
2: అస్సలేదు. సరే గాని నీకు సంగతి చెప్పనా, మా పెళ్ళయి 6 నెలలైనా ఇంతవరకు నేను వంటింట్లో అడుగు పెట్టలేదు తెలుసా?
3: ఏ వంటంతా మీ అత్త ఒక్కతే చేస్తుందా ఏంటి?
2: లేదే మా ఆయన చేస్తాడు. ఏంటే షాక్ అయ్యావా?
3: మరి
2: నిజం ఒట్టు. మా ఆయన 2-in-1 ఆఫీస్ లో ఉద్యోగం చేస్తారు, ఇంటికొచ్చి వంట పని కూడా చేస్తారు.
3: అవేనా ఇంకేం చేయడా?
2: ఛీ పోవే. ఏ నీకింకో విషయం చెప్పనా?
3: చెప్పు.
2: నేను నోరు తెరిచి ఏదైనా అడిగితే కాసేపట్లో నా కళ్ళ ముందుంటుంది తెలుసా?
1: సౌమ్య
2: ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. అదేంటో ఆయన నన్ను కాలు కింద పెట్టనివాడంటే నమ్ము, ఒక్క పని కూడా ముట్టుకోనివ్వరు. ఆయనతో నేను వేగలేక చచ్చిపోతున్నానంటే నమ్ము.
3: ఈ సోదంతా నాకెందుకే, వంట వాణ్ణి చేసుకున్నా నేను ఒక్క ముక్క చెప్పొచ్చుగా.
2: ఏమన్నావే మా ఆయన్ని పట్టుకుని వంటవాడంటావా? ముత నష్టపుదాన. నీ కాపురం కూలా, నీ కాష్టం కాలా, నిన్నడ్డంగా కొయ్యా, నీకు దినం పెట్టా.
1: కొంచెం టేస్ట్ చెయ్యి.
2: సరిపోయిందండి షుగరు.
1: నీ మోహన్ షాపింగ్ మాల్ కెళ్ళ ముందు ఫోన్ మాట్లాడడం ఆపేవే. నిన్నే ఆపే.
2: ఏంటండి నన్ను ఫోన్ కూడా మాట్లాడుకొని బరా?
1: లేకపోతే ఏంటి చట్నీలో షుగర్ సరిపోవడం ఏంటి? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? ఇందుకనే నిన్ను గంటల గంటలు సొల్లు మాట్లాడద్దు అనేది.
2: సొల్లేంటండి సొల్లు? నేను మాట్లాడింది సెల్లు.
1: ఓ సినీ మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్ అంటారే తల్లి, అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు.
2: సరే సరే సరే తప్పైపోయింది. సారీ సారీ అది ఇవ్వండి ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తాను.
1: ఏం అక్కర్లా.
2: సారీ అన్నాను కదా.
1: సరే అంటున్నానుగా, ఇక నువ్వు లోపలి పద.
2: పొండి మీకు బొత్తిగా వేళా పాడలేదు.
1: అయ్యో పిలిచింది అందుకు కాదే.
2: మరి
1: ఈరోజు మంచి రోజు, వంట ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకుందు గాని.
2: వంట నేనా?
1: ఇదెక్కడి చెప్పే నీకు. వంట పేరెత్తితే చాలు వచ్చేస్తుంది. బీపీ షుగర్ హార్ట్ అటాక్ వంటి జబ్బులెన్నో ఉండగా నీకు ఈ జబ్బే రావాలా?
2: ఆపుతారా మీ అపశకు మాటలు మీరును.
1: అలాగే
4: ఎక్స్క్యూజ్ మీ లోపలికి రావచ్చండి.
1: ఎవరిది?
4: హాయ్
1: రండి లోపలికి.
4: నమస్తే అండి, నా పేరు పుష్పం అండి, పక్క కాలనీలో ఉంటాను.
1: అయితే ఏంటి?
4: సౌమ్య గారు నేనండి, నన్ను గుర్తుపెట్టారా?
1: మీకు మావిడ ముందే తెలుసా?
4: హాయ్ తెలుసండి. సౌమ్య గారు ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎవరిని చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తినది మొత్తం తెలుసండి. హాయ్ ఆవిడ ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారండి.
2: నాకే పాపం తెలియదండి. అయ్యో
1: ఎదురుగా ఉన్నోడు గురించి అడిగితే ఎవడో పాపంగాడి గురించి చెప్తావేంటే?
4: అయ్ బాబోయ్ ఆవిడ గారిని అనుమానించేస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఈవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఏమండో సౌమ్య గారు ఇప్పుడైనా గుర్తుపట్టారండి, నేనండి ఎర్రి పుష్పాన్ని. హాయ్ మీరు పెట్టే ప్రతి పోస్టులకి ఫోటోలకి లైకులు కొడుతూనే ఉంటానే. హాయ్ నేనండి.
2: ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
4: థ్యాంక్స్ అండి. హాయ్ నేను రోజు మీ ఆవిడ గారిని ఫాలో అవుతూ ఉంటానండి. అదేనండి బాబు ఫేస్బుక్లోనండి.
1: మరి ఆ సంగతి ముందే చెప్పచ్చుగా.
4: భలేవారే గుర్తుపడతారో లేదో చూద్దామని చిన్న గేమ్ ఆడానండి బాబు.
1: అప్పా ఆడాడండి గేము. తమరేమన్నా విరాట్ కోహ్లీయా రోహిత్ శర్మన చూడగానే గుర్తుపడడానికి. సర్లే ఎందుకు వచ్చావు చెప్పు, నా పనుంది.
4: హాయ్ కొంచెం పక్కకు వస్తారండి.
1: దేనికి?
4: మీతో చిన్న అవసరం వచ్చిందండి.
1: అవసరమా? అంటే అప్ప?
4: కాదండి టిప్పు. హాయ్ అదేనండి, వంకాయలు కోసి కూర వండాక తింటుంటే బాగా కసరెక్కిపోతుందండి. హాయ్ అది పోవాలంటే ఏం చేయాలండి?
1: వండటం మానేయాలి.
4: అయ్యో బాబోయ్ మీరు ఏం జోకేశారండి బాబు.
1: లేకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతామేమయ్యా?
4: అదేంటి బాబు, వంటల్లో మీరు బాగా చెయ్యి తిరిగిన వాళ్ళని, మీ చేత్తో ఏది చేసినా అమృతంలా ఉంటుందని.
1: ఎవరు చెప్పారు?
4: సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో చాలా గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెరిచినా మీరు వంట చేస్తున్న ఫోటోలే కనబడతాయండి.
1: అప్పుడప్పుడు నాతో సెల్ఫీలు దిగుతుంటే సరదా పడుతున్నా అనుకున్నా గానీ ఇదా నువ్వు చేస్తున్న పని? అసలు నా డప్పు నిన్నెవరు కొట్టమన్నారే?
2: భలేవారే, ఇవాళ రేపు మన టాలెంట్ గురించి మనమే చెప్పుకోవాలండి, ఎవరో వచ్చి చెప్పరు. నేను అలా

0: పెట్టాక మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎంత మంది కామెంట్లు పెట్టారో తెలుసా? కొందరైతే మిమ్మల్ని కలవాలనుందని, అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు.
1: పెట్టవే, అది కూడా పెట్టు. అందరూ వచ్చి నన్ను జూలో జంతువును చూసినట్టు చూసిపోతూ ఉంటారు.
0: వాళ్ళకి మీ దగ్గర వంట నేర్చుకోవాలనుందటండి, ఆన్లైన్ లో అయినా పర్వాలేదు అంటున్నారు.
2: నేను అందుకే వచ్చానండి.
1: అయ్యో రామ, ఏదో గుట్టుగా నా వంట నేను చేసుకుపోతూ ఉంటే నువ్వేంటి నా బతికిలా బజార్కి ఎక్కిస్తున్నావు? ఇదేం బాలేదు, ఇంకోసారి జరిగితే మాత్రం నేను ఊరుకునే లేదు అంతే. ఓ లోపలికెళ్ళు. నువ్వేంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు?
2: అదే ఎందాక అడిగినట్టు
1: చెప్పు తీసు కొడతా, ఇంకోసారి కనిపించావంటే ఓ బయట పో.
2: మరి ఎంత కోపం ఏంటండి మీకు? వెళ్ళొస్తానండి.
1: ఒరే కిరణ్.
3: సుధీర్.
1: ఏమైపోయారా ఇన్నాళ్ళు? అప్పులు చేసి ఎక్కడైనా జెండా పీకేసావా ఏంటి?
3: సరే బాయ్, కొత్తగా పెళ్ళైనవి ఖాళీ కాకుండా అందుకే రాలేదు.
1: ఖాళీగా లేని నిజమేరా? కారణం మాత్రం నువ్వు అనుకున్నది కాదు.
3: కాకపోతే కోరుకున్న పిల్ల, కోరినంత కట్నం, నీ లైఫే మారిపోయి ఉంటుంది.
1: ఏంట్రా మారింది? అప్పుడు ఒక్కడికి ఉండేవాడిని, ఇప్పుడు ఇద్దరికి వండుతున్నాను.
3: ఏంట్రా నువ్వు అనేది?
1: ఒరే కిరణ్, అయిపోయిందిరా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది.
3: మన మగాళ్ళంతా ఇంతేలేరా? పెళ్లికి ముందు ఆవురావురమంటారు, అయ్యాక ఇలా బావురమంటారు. అసలు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటిరా?
1: మా ఆవిడికి వంట రాదురా.
3: నిజమా? మరి పెళ్లి చూపుల్లో పెట్టిన మడత కాజాలు, బందర్ లడ్డు, కాజు పకోడి అన్ని మా అమ్మాయి చేసినవని చెప్పారు కదా వాళ్ళు.
1: అబద్ధంరా, అంతా పచ్చి అబద్ధంరా. వాళ్ళు మన మోసం చేసేసారు.
3: అలాగా? పాపం.
1: నిజం చెప్పరా, ఇందులో నీ కూడా వాటా ఉంది కదా, నిజం చెప్పు.
3: చౌరుకో, ఇదేమన్నా లిక్కర్ కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణమా వాటాలు పంచుకోవడానికి? నా ప్రాణ స్నేహితుడివి, ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక నానా పాటలు పడుతున్నామని జాలిపడి కోఆపరేట్ చేస్తే నా చొక్కాని పట్టుకుంటావా? అంతేరా? అంతే, సాయానికి రోజులు కావు.
1: ఐఎమ్ సారీరా, ఆవేశంలో తొందరపడ్డాను.
3: ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకుంటానులే.
1: అసలు నా కోపం నీ మీద కాదురా.
3: మరి
1: ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దగులుబాజీ విధవ, వాడి మీద.
3: ఎవడ్రా వాడు, ఏం చేశాడు?
1: ఎవడో నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊర్చచ్చాడ్రా, దాంతోనే అది దొంగ నాటకాలు ఆడుతూ నాతో వంట చేయిస్తోంది.
3: నో, నువ్వు వాడినట్లా తిడితే నేను ఊరుకోను.
1: ఏ, వాడు నీ ఫ్రెండా?
3: అది కాదురా, అబద్ధమాడిన అత్తామామల్ని వదిలిపెట్టి అపం శుభం, పాపం పుణ్యం, ముక్కు మొహం తెలియని ఎవన్నా పట్టుకుని తిట్టడం ఏంట్రా? అదే తప్పంటున్నా.
1: మరి మరి నా కోపం తీర్చుకునేది ఎలారా?
3: అందుకని వాడినేమన్నా తిడితే మీ ఆవిడ వంట చేస్తుందా? నీలోనే చెడుతుంది గాని.
1: అది నిజమేననుకో.
3: రై, చేసేది చేయించేది అంతా పైవాడ్రా, అందుకే మనకు దొరికిన దాంతోనే తృప్తి పడాలి.
1: చెప్పొచ్చాడండి కృష్ణ పరమాత్మ. చెప్పినోడికేం తెలుస్తుందిరా పడేవాడి కష్టం? తెల్లారక ముందే లేచి చేతులు కాల్చుకుని ట్రాఫిక్ లో అటుగంట ఇటుగంట కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయిరా, తెలుసా నీకు?
3: సరేరా, అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇంకా
1: ఆగరా కిరణ్, నువ్వేదన్నా మంచి ఐడియా ఇచ్చి నన్ను వంట బాధ నుంచి తప్పించరా, నీకు మంచి మందు పాటిస్తాను.
3: అయితే ఒక పని చేయరా, అర్జెంటుగా మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం ఆడి వర్క్ ఫ్రం హోమ్ చేస్తానని పర్మిషన్ అడుగు.
1: నీ ఎంకమ్మ, దానివల్ల నాకు వంట తిప్పలు తప్పవు కదరా.
3: అదే మరి, 4 లీటర్ల పెట్రోలు, 2 గంటల టైము సేవ్ కావట్లే. హాయిగా రిలాక్స్ అవుతూ మెల్లమెల్లగా మీ ఆవిడకు వంట నేర్పించావంటే నీ కష్టం తీరిపోతుంది. ఇంకోటి, ఈవినింగ్ ఈగల్ బార్ లో నాకు పార్టీ ఇచ్చావంటే ఐడియా ఇచ్చినందుకు నా బాకీ కూడా తీరిపోతుంది. ఏమంటావు?
1: సారీరా, పార్టీ ఇప్పుడు కాదు.
3: మరి
1: మా ఆవిడకి వంట చాలు.
3: అయిపోయిందిలే.
1: హలో సార్. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
4: నో నో నో నో నో, బ్యాడ్ మార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ పని చేయమని గాని సొంత పనులు చేసుకోమని కాదు.
1: తెలుసు సార్.
4: ఏం తెలుసు? నీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడే చెప్పాను, వర్క్ విషయంలో ఏ మాత్రం ప్రాంప్ట్ గా లేకపోయినా వదిలిపెట్టనని. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్ గా ఉంటున్నావు.
1: నో సార్, రియల్లీ చాలా యాక్టివ్ గా ఉంటున్నాను సార్.
4: ప్రోగ్రెస్ చూస్తూనే ఉన్నాను. ఇలాగైతే ఇన్ టైమ్ లో ప్రాజెక్టులు కంప్లీట్ కావడం కష్టం. చిచి, నీ వల్ల నాకు మాట వస్తుంది.
1: నో సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ.

0: సార్, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి సార్. షూర్ సార్,
1: చూస్తాను. లేకపోతే నా సంగతి తెలుసుగా, బీ కేర్ఫుల్.
0: ఓకే సార్. ఛా, ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడగకపోయినా బాగుండేది.
2: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కించి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. మళ్ళీ రావద్దని కూడా చెప్పావా?
2: ఏంటండి ఆ మాటలు, బంధువులను లానొచ్చా?
0: లేకపోతే ఏంటి, ఉన్నన్నాళ్ళు నన్ను సుఖంగా ఉండనిచ్చారు, దానికి తోడు నిప్పుకు గాలి తోడైనట్టు నువ్వు వాళ్లతో చేరి అది చేసి పెట్టండి, ఇది వండి పెట్టండి అంటూ నన్ను కాల్చుకు తిన్నారు కదే.
2: ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒక్కసారి.
0: చాలే ఆపు, వాళ్ల మూలంగా నేను నెల రోజులు వంటింట్లోనే మగ్గిపోయాను.
2: మగ్గితే మగ్గారులేండి, మా అక్క రైలు ఎక్కేదాకా మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడిందో తెలుసా? మరిది గారి వంటలు అదిరిపోయాయి అంటూ.
0: ఇందాక ఫోన్లో మా మేనేజర్ గారు కూడా బాగా పొగిడాడు. ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఉద్యోగం ఉఫ్ అన్నాడు.
2: ఏంటో, అక్క పిల్లలు ఊరెళ్ళాక ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది, పొత్తిగా సందడే లేదు. ఆ పిన్ని, ఎప్పుడొస్తున్నారు మీరు? ఏంటి ఇంకా ఏం అనుకోలేదా? సర్లే, ఈలోపు మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే బాగుంటుంది.
0: ఆగు, ఏమిటే నువ్వు? నన్ను కాస్త ఊపిరి కూడా తీసుకొని బాబా.
2: నేనేం చేశానండి?
0: మళ్ళీ ఎవరికి ఫోన్ చేసి రమ్మంటున్నావే?
2: నేనెక్కడ రమ్మన్నాను, వాళ్లే వస్తా అన్నారు, మళ్ళీ రావట్లేదన్నారు.
0: మరి మీ అన్నయ్య వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు?
2: ఊరికే
0: అని చెప్తే నమ్ముతాం అనుకున్నావా? అది కాదే, ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే పుట్టింటి గురించి పట్టించుకోవాలి. పెళ్ళయ్యాక తన భర్త తన పిల్లల గురించి చూడాలి.
2: ఏరి పిల్లలు
0: బాగుంది. వెనకటికి నీలాంటిదే, శోభనం జరిగిన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చుంట. వస్తారే, పెళ్ళే 6 నెలలేగా అయింది.
2: సర్లేండి, మళ్ళీ మన ఇంటికి బంధువులు ఎప్పుడు వస్తారో ఏమిటో.
3: నమస్కారం సార్, నేను పుష్పని.
0: వచ్చావా? రా. ఏమో నీ ఫ్రెండ్ ఎర్రి పుష్పం వచ్చాడు.
3: ఏంటండి మీరు, పుష్ప అంటే దేశం అంతా తగ్గేదేలే అన్నారు, నేనేమో పుష్పం అంటే మీరు ఎర్రి పుష్పం అంటారంటి సార్?
0: ఆ రేంజ్ వేరులే అమ్మా.
2: ఏంటండి పిలిచారు?
3: నమస్కారం అండి సౌమ్య గారు.
2: నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి.
3: థ్యాంక్స్ అండి. ఏమండా, మొన్న ఫేస్బుక్ లో మీ వారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ గురించి అబోహో చాలా బాగా రాశారండి.
2: అవునా?
3: మీ వారి వంటలు ఎంత రుచిగా ఉంటాయో నాకైతే తెలియదు కానండి, మీరు రాసింది చదువుతుంటే మాత్రం అబ్బా నోరు ఊరిపోతుందండి.
2: అలాగా, నేను రాయటం కాదు గాని నిజంగానే మా వారి వంట చాలా బాగుంటుందండి, మా బంధువులైతే పడి చేస్తారనుకోండి.
3: సౌమ్య గారు, వంటలన్నీ మీ వారు సొంతంగానే చేస్తారండి లేకపోతే ఎవరినైనా?
2: భలే వారేనండి, ఇంట్లో నేనుండగా ఇంకెవన్నో ఎందుకు అడుగుతారు? మధ్య మధ్యన నా సలహాలు కూడా తీసుకుంటుంటారు, అందుకే ఆ వంటలకి అంత రుచి.
3: అవునండి, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. మరి అయితే సౌమ్య గారు, మీరే నాకు వంటలు చేయడం నేర్పకూడదు?
2: నేనా?
3: అవునండి మీరే. మీరు వంటలు చేసి చూపిస్తుంటే మిమ్మల్ని చూసి నేను నేర్చేసుకుంటానండి.
2: నేను వంట చేయాలా?
3: అయ్యో అయ్యో అయ్యో అయ్యో సౌమ్య గారు, ఇదేంటండి ఇలా పడిపోయారేంటి?
0: సౌమ్య సౌమ్య, ఏమిటయ్యేది, ఏం చేసావు?
3: అమ్మో నేనేం చేయలేదండి, ఒట్టండి. అసలు పర్మిషన్ లేదే మా ఆవిడ కూడా, నేనేం చేయను అలాంటిది. ఈవిడ ఏం చేస్తాను సార్?
0: మరి ఎందుకు అలా పడిపోయింది?
3: ఏమోనండి, మీరు వంట చేసి చూపిస్తే మీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను అని అన్నానండి, అంతేనండి, ఇలా పడిపోయారండి.
0: ఓహోహోహో, వంట చేయమన్నావా? అయితే ఇందులో నీ తప్పేం లేదులే.
3: అమ్మయ్య లేచారండి.
0: అసలు నువ్వెందుకు వచ్చినట్టయ్యా?
3: అదేనండి, నాకు వంట నేర్పుతారని.
0: ఏమిటి నేర్పారు నీకు? వెళ్ళవతలకి, అసలు ఆఫీసు పని కాక నేను బాధపడుతూ ఉంటే వంట నేర్పాలట, వంట. నా వేరే ఉద్యోగం లేనట్టు ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళా.
3: వెళ్తానులే సార్.
0: వెళ్తాను కూర్చుంటావేంటి, తమాషాగా ఉందా?
3: ఆగండి సార్ ఆగండి, ఇదిగో ఇదొకసారి చూడండి.
0: ఏంటిది?
3: మా ఎమ్మెల్యే గారు రాసిచ్చిన లెటర్ అండి.
0: ఎమ్మెల్యే చుట్టవైతే ఎవరైనా ఏ రేషన్ డీలర్షిప్ తెచ్చుకుంటారు, కుదరకపోతే ఈ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ సంపాదిస్తారు. నువ్వేంటయ్యా మరి వంట నేర్పించమని రికమెండేషన్ తెచ్చుకున్నావా? ఎర్రి పుష్పం, నీకు ఆ పేరు ఎవరు పెట్టారో కానీ కరెక్ట్గా సరిపోయింది.

0: ఉంటారండి ఇప్పుడు నాకు నేర్పుతారా నేర్పరా?
1: నేర్పుతాను, వంట నేర్పుతాను, కానీ నీకు కాదు, మా ఆవిడకి.
0: ఏంటో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈయన గారి మనసు మాత్రం కరగట్లేదు. వెళ్ళొస్తా.
2: ఏమండి ఏమండి, ఇంకాసేపట్లో మా నాన్న వస్తున్నారండి.
1: ఏంటే వరద బాధితుల్లా మీ వాళ్ళంతా మన కొంపకి తగలడుతున్నారు ఇట్లా వరుసగా?
2: ఆపండి, వస్తుంది మా నాన్న.
1: అయితే నెత్తిలో ఏమైనా కొమ్ములున్నాయా, నోట్లో కూరలున్నాయా? ఓర్నాయను, కష్టాలన్నీ కలిసికట్టుగా రావటం అంటే ఇదే కాబోలు. అయినా చేసిన వెదవు పని చాలక ఇంకా ఏ మొహం పెట్టుకొస్తున్నాడే మీ నాన్న?
3: నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఈ మాట అడుగుతావని.
1: ఏడే ఏడు మీ నాన్న, కనపడ్డే దెయ్యమే తిరుగుతున్నాడో ఏంటి?
2: చాలే ఆపండి.
3: ఇక్కడే నీ ముందే ఉన్నా అల్లుడు.
1: ఇదేం వేషం మామ, ఇంటి చుట్టూ అప్పులోళ్ళు తిరుగుతున్నారా ఏంటి?
3: నాకా భయమే లేదు అల్లుడు. ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టానంటే చాలు, అక్కడ కూడా ఇటువైపు తొంగి చూడడు. ఏమ్మా బాగున్నావా?
1: అదెందుకు బాగుండదండి, చూడండి పొద్దులా మింగుతూ రోజు రోజుకి చూసారా గుమ్మం పట్టకుండా తయారవుతుంది.
2: చూడు నాన్న.
3: బాధపడకమ్మా, నేను వచ్చానుగా, గుమ్మడికాయతో నీకు దిష్టి తీస్తాలే. ఏం కాదు,
2: నిలబడే ఉన్నావేంటి నాన్న, కూర్చో. అమ్మిలా ఉంది, ఊడు మంచినీళ్ళు తీసుకొస్తాను.
3: మంచినీళ్ళు వద్దు గానమ్మా, కొంచెం ముందు ఆ ఉడుకునీళ్ళ సంగతి చూడు, అదేనమ్మా టీ.
2: ఆయన ఇస్తారు నాన్న. ఏమండి మా నాన్నకి టీ?
1: చేయి ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు. ఏంటి అలా చూస్తావు, నువ్వు పెట్టచ్చుగా.
2: ఏమన్నారు? నేను టీ పెట్టాలా?
3: అలా చూస్తావేంటి అల్లుడు, అమ్మాయి పడిపోతుంది, పట్టుకో.
1: భయపడకు మామ, నేను పట్టుకునేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది నీకు కొత్త ఏమో కానీ నాకు కాదు. చూసావా ఎంత జాగ్రత్తగా కుర్చీలో వాలిపోతుందో. వంట పని చెప్తే చాలు, నీ కూతురు ఇలా పడిపోవటం మాకు అలవాటేలే.
3: అమ్మాయి ఇవన్నీ నా బుద్ధులే అల్లుడు. చిన్నప్పుడు నేను ఇంతే బడికి టైం అయితే చాలు కడుపు నొప్పిని కింద పడి గిలగిలా కొట్టుకునేవాడిని అనుకో, కూలుకు డొమ్మా కొట్టేవాడిని, ఊరంతా బలాదూరి తిరిగేవాడిని అనుకో.
1: ఎటు నువ్వు వచ్చావుగా మామ, దీన్ని ఏ డాక్టర్కైనా చూపించి రోగాన్ని కుదిర్చి దాని చేతి వంట తినే భాగ్యాన్ని కలిగించు మామ, నీకు పుణ్యం ఉంటుంది.
3: అది ఈ జన్మలో జరిగే పని కాదులే. అమ్మాయికి అగ్నిగండం ఉందల్లుడు.
1: ఎవరు చెప్పారు?
2: ఆయన ఎవరో యూట్యూబ్ లో చెప్పారండి.
1: పిచ్చి మొహమా, యూట్యూబ్ లో చెప్పే జాతకాలు, వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడో తప్ప నిజం కావే.
2: ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు, నాకు చెప్పినవన్నీ జరిగాయి అందుకే నేను నమ్ముతున్నాను.
1: అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది.
3: మరి ఇంకే వచ్చి అరగంట అయింది అల్లుడు, వెళ్ళి వేడి వేడిగా టీ చేస్తే వచ్చుగా.
2: ఉత్త టీ ఏంటండి, ముందు వేడి వేడిగా బజ్జీలు వేయండి, ఆ తర్వాత టీ ఇవ్వండి.
1: అమ్మ కడుపు మాడ, నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నానే.
2: ఉంటే ఉన్నారులేండి, ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమేగా, ఇంకో అరగంట సేపు ఎక్కువ చేయొచ్చు. కానివ్వండి.
1: ఏంటి మామా వచ్చి రాగానే ఇలా తగులుకున్నావు?
3: కూతుర్ని చూసి పోదామని వచ్చాను గాని నీకు భారం కావాలని రాలేదు అల్లుడు.
1: డామ్ ఇట్, ఛా, ఇదేం జీవితం. ఏ తీరుగా నన్ను దయ చూసదవు.
2: ఏంటండి లెక్కలేస్తున్నారు, ఫస్ట్ తారీఖు వస్తుందనా?
1: కాదే, మీ నాన్న మన ఇంట్లో ఈటింగ్ మొదలెట్టి ఎన్నాళ్ళయిందో లెక్కలు చూస్తున్నాను
3: అల్లుడు.
2: ఏంటండి మీరు, మీ మాటలకి మా నాన్న మొహం చూడండి ఎలా చిన్నపోయిందో.
1: ఎక్కడే ఏరు బిల్లుల్లో అంతగా ఉబ్బితే. అయినా నువ్వు ఇప్పుడు చూడాల్సింది మీ నాన్న మొహం కాదే, మీ ఆయన జేబు చూడు ఎంత బూసిపోయిందో.
3: అల్లుడు కూతురు చూసి పోదామని వచ్చాను గాని కూర్చొని తినిపోవటానికి కాదు కదా.
1: ఓ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు?
2: అయితే మాత్రం ఆ మాట మొహం మీద అనేస్తారా ఏంటి?
1: మొహం మీద అంటేనే ఏ ఫీలింగ్ లేదు, ఇక చాటుగా అంటే మాత్రం సారికి చలనం ఉంటుందా
3: అల్లుడు. నీకులాగా నాదేమన్నా ఉడుకు రక్తమా పోర్షన్ తెచ్చుకోవటానికి ఎప్పుడో చల్లారిపోతే? అంటే అన్నయ్య అమ్మ రోజు మీ అమ్మ నన్ను అనేవాటి ముందు ఇదేపాటి సర్దుకుపోతానులే.
1: సర్దుకుపోతావా? ఇంకా నిలబడ్డానేంటి, బ్యాగ్ తెచ్చుకో బ్యాగ్ తెచ్చుకో.
3: సర్దుకు పోవడం అంటే ఆ సర్దుకు పోవడం కాదు.
1: చూసావా చూసావా, ఇప్పుడప్పుడే పోయేదే లేదు అని చెప్పకనే ఎలా చెప్పాడు.
3: నిజం చెప్పమంటావా అల్లుడు, నీ చేతి వంటను చూశాక ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయాను అనుకో.
1: డోంట్ వరీ మామా, నువ్వు పోతానని అనాలే గాని స్వయంగా నేనే నా కారులో తీసుకెళ్లి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ రాను.

0: చూడమ్మా, నా వల్ల కావట్లేదు కానీ ఇక నువ్వే చెప్పమ్మా.
1: మరే ఏమండి, మొన్న మీరు చేసిన పెరుగు గారెలు మా నాన్నకి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి.
0: ఇక ఆ ఆవు పెట్టిన పులిహోర అయితే అద్భుతం, ఇంతవరకు అంత రుచిగా ఎప్పుడు తినలేదల్లుడు.
2: అయితే ఏమంటారు ఇప్పుడు?
1: మా నాన్నకవి మళ్ళీ తినాలని కోరికగా ఉందంట. పాపం చేసి పెట్టండి.
2: ఏంటి చేసేది, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అవతల ప్రాజెక్టు పూర్తి కాలేదని మా మేనేజర్ ఫోన్లో వాయించి పారేస్తున్నాడు. అయినా మీ కడుపు ఎక్కడ మారుతుందోనని బ్రేక్ దొరికినప్పుడల్లా మీకు వండి వారుస్తూ ఉంటే ఇంకా మీ కోరికలేమిటి?
1: పాపం అండి, మా నాన్న తినడానికి తప్ప మరెప్పుడూ మా అమ్మ ముందు నోరు తెరిచి ఎరగడు. అలాంటి మనిషి ఈరోజు నోరు తెరిచి అడిగితే కాదంటారేంటండి? పాపం. సరే అనండి.
2: బాగుందే, నేనేదో పని ఒత్తిడి తగ్గించుకుందామని ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే మీరు మళ్ళీ నాకు చాకరీ పెంచుతున్నారేంటి?
1: అయితే అయింది, ఊ అనండి. అన్నారు నానా నానా, ఇక మీ కోరిక తీరినట్టే.
2: మన ఇద్దరిలో ఎవరు ఎవరికి అల్లుడు అర్థమై చావట్లేదు మామ. చీ చీ చీ,
0: అదేమిటో, అల్లుడు నన్ను చూస్తే గుప్పలు లేస్తాడు, నిన్ను చూస్తే చప్పున చల్లారిపోతాడు కదమ్మా.
3: సుధీర్ సుధీర్ ఇంట్లో ఉన్నాడండి?
0: వంట పనిలో ఉన్నాడు.
3: వాట్, సుధీర్ వంట చేస్తున్నాడా?
0: ఇగో దేనికా నువ్వు, మగాడు వంట చేయకూడదా? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మీరు చెయ్యరా ఏమిటి?
3: చెయ్యను, చస్తే చెయ్యను. ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటా.
0: ఆహా, ఏం రోగం, నువ్వు చేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరైనా వంటవాడిని పెట్టుకోవచ్చుగా.
3: షటప్, నా తిండి నా ఇష్టం.
0: సర్లే, అలాగే తెప్పించుకు తిను, నాకెందుకు నడు మధ్యలో.
3: దట్స్ గుడ్. సరే గాని సుధీర్ పెళ్ళాం ఊళ్ళో లేదా ఏంటి?
0: ఏ ఊరెళ్తే ఇద్దరు ఇంట్లోనే తాగి తందనాడదాం అనుకుంటున్నారా ఏమిటి?
3: నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను మాట వరుసగా అడిగాను, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే.
0: అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా వంట మాత్రం మా సుధీరే చేస్తాడు. చాలా, ఇంకేమైనా కావాలా? అయినా ఇవన్నీ నీకెందుకయ్యా?
3: ఎందుక చెప్తా సుధీర్.
2: మేనేజర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు?
3: మిస్టర్ సుధీర్
2: సార్.
3: ఏంటి నువ్వు చేస్తున్నది? ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నావా?
2: నేను వంట చేయడం సార్? ఏ యదవో చెప్పాడు సార్ మీకు?
3: ఆ సంగతి తర్వాత. నువ్వు చేస్తున్నావా లేదా అది చెప్పు.
2: సార్ నాకేం పని సార్, ఎంచక్క ఇంట్లో వంటోడు ఉంటే.
3: ఆహా, ఏది, ఓసారి అన్నిటి పిలు, చూస్తాను.
2: వాడితో మీకేం పని సార్?
3: ఏ లేడా?
2: ఎందుకు లేడు సార్? అదిగో అదిగో అదిగో, మీ ఎదురుగానే ఉంటే ఇదిగో.
0: ఎవరు? నేనా? నేను వంటోడ్నా ఏంటి?
2: కాదా మరి.
1: ఏంటది, ఏం మాట్లాడుతున్నారు మీరు?
2: అబ్బా నువ్వు కాసేపు మాట్లాడకే.
1: అది కాదండి,
2: మా వంటవాడికి కొంచెం మతిమరుపు ఉంది సార్. అప్పుడప్పుడు తనెవరో తనకి మనమే గుర్తు చేస్తూ ఉండాలి.
3: ఆహా, జాగ్రత్త, నిన్ను కూడా మర్చిపోతాడేమో.
2: ఊరుకోండి సార్, మీరు మరీను.
3: నీకు తెలియదు సుధీర్, నాతో ఇందాకేమన్నాడో తెలుసా? ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేదానికన్నా నేను ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోవాలట సలహా ఇస్తున్నాడు. నేనైతే ఎక్కువ జీతం ఇస్తాననేమో.
2: ఈ పనుళ్ళంతా ఇంతే సార్, పోతే పోనీ సార్, ఈ యదవ కాకపోతే ఇంకోడు.
0: ఏంటి, నేను పనోడునా ఏంది?
3: ఎందుకలా గింజుకుంటావు? పనోడిని పనోడనక ఇంకేమంటారు?
1: ఏమిటండి మీరు, మీరనేది కాక ఆయనతో కూడా మాట్లాడిపిస్తున్నారా?
0: అల్లుడు.
3: అల్లుడా? ఏం సుధీర్, ఏంటి ఈ వంటోడు నిన్నల్లుడు అంటున్నాడు?
2: అబ్బెబ్బెబ్బెబ్బే, మీరు అసలు అతని మాటలేమి పట్టించుకోకండి సార్. అతని కొంచెం మెంటల్ కూడా ఉంది.
0: ఏమిటి, నాకు మెంటలా?
3: ఇంతకు ముందు మతిమరుపు అన్నావు, ఇప్పుడు మెంటల్ అంటున్నావు. ఎవరైనా మాట మారుస్తారు, నువ్వేంటి రోగాలే మారుస్తున్నావు? నేనేమన్నా వెర్రిపప్పని అనుకున్నావా?
2: అయ్యో లేదు సార్, ఏ రోగం ఎప్పుడు బయటపడుతుందో ఎవరని చెప్పగలని చెప్పండి సార్.
0: అమ్మమ్మమ్మో, ఎక్కడ లేని రోగాలు నాకు అంటకంటేస్తుంటే అలా నిలువు గుడ్లేసుకు చూస్తావేంటే? నోరు తెరిచి మాట్లాడు.
1: ఏం మాట్లాడను నాన్నా, ఆయన నన్ను ఎక్కడ నోరు తెరవనిస్తున్నారని?
3: ఇదేంటి, వంటోని పట్టుకుని మీ ఆవిడ నాన్న అంటుంది?
2: ఆనకేం చేస్తుంది సార్, వాళ్ళావిడికి మాటిస్తే.
3: వాళ్ళావిడ మధ్యలో ఆవిడెవరు మళ్ళీ?
2: అసలు విషయం ఏమిటంటే సార్, పాపం ఈ వంటోడు కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారు, దాంతో ఇతనికి మైండ్ పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్. ట్విస్ట్ ఏంటంటే మా ఆవిడ అచ్చం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అమ్మాయిలానే ఉంటుందిట.

0: ఓ రోజు బజార్లో మా ఆవిడ్ని చూసి వెంటపడి మా ఇంటికి వచ్చేశాడు. పొమ్మంటే పోడు, పాపం వాళ్ళ ఆవిడ ఇతను వెతుక్కుంటూ వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి బోరు మంది. మళ్ళీ ఇతని మైండ్ బాగయ్యేదాకా మా ఇంట్లోనే ఉంచుకోమని నా చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలింది. అప్పటి నుంచి మేం కూడా ఇలా కనెక్ట్ అయిపోయామన్నమాట.
1: కాసేపట్లో ఎంత కథలు చెప్పావు.
0: మామ నా మాటలు పట్టించుకో మామ. చచ్చు అసలు యాక్సిడెంట్ లేదు ఏం లేదు, అంతా ఉత్తునే. మీ కూతురికి అల్లుడికి ఏమవలా, ఇదిగో మీ అమ్మాయి, ఇదిగో నేనే మీ అల్లుడు. సార్, అప్పుడప్పుడు ఇలా చెప్తుంటే కానీ పేషెంట్ మామూలు స్థితికి రాడని డాక్టర్లు చెప్పారు సార్.
2: ఏంటో ఇదంతా చూస్తుంటే నాకు కూడా మెంటల్ వచ్చేలాగా ఉంది.
1: ఎందుకు రాదు, ఇట్లాంటి వాడు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమని నమ్ముతుంటే అల్లుడు పరాయి వాళ్ళ ముందు నన్ను నానా మాటలని అవమానిస్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుంది.
0: వదిలేయండి సార్, ఇతనితో మనకెందుకు కానీ. మీరేంటి సార్ చెప్పా పెట్టకుండా మా ఇంటికి వచ్చారు?
2: అది నువ్వెంత బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావో కల్లారా చూద్దామని.
3: ఎరా సుధీర్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? హలో బాబాయ్, నువ్వు ఎప్పుడు వచ్చావు, విన్నాడంతా బాగున్నారా?
1: అవన్నీ తర్వాత రా, ముందు చెప్పు నాకు మెంటలా, నాకు మతి మరు పాని.
3: ఎవరన్నారు బాబాయ్?
1: ఇంకెవరు, వీడే మీ ఫ్రెండ్, నేను వంటోండని నాకు మెంటలని ఇదిగో ఏంతో అంటున్నాడు.
3: రా, ఏంది అలా ఎలా చెప్పావు?
2: ఇతనెవరు మళ్ళీ?
0: కిరణ్ అని మా ఫ్రెండ్ సార్. కిరణ్ ఈయన మా మేనేజర్ సార్ రా.
2: నువ్వు ఇతనికి ఫ్రెండువా? నిజమేనా?
3: నిజమే సార్. అంతేకాదు, వీడికి పెళ్లి కుదర్చుండే కాక దగ్గరుండి మరీ పెళ్లి కూడా నేనే జరిపించాను సార్.
2: అయితే నువ్వే కరెక్ట్ చెప్పు. ఇతనేమో ఆయన్ని వంటవాడు అంటాడు, ఆయనేమో ఇతన్ని అల్లుడు అంటాడు, ఆ అమ్మాయి ఏమో ఈయన నానా అంటుంది. అదేంటంటే ఈయనకో కూతురుందని, ఆమె అల్లుడు యాక్సిడెంట్ లో పోవటం వల్ల ఇతనికి మెంటలెక్కిందని, ఇతని కూతురు అతని పెళ్ళాం కాదు కాదు, అతని కూతురు అతని పెళ్ళాం ఒకేలా ఉంటారని అతను ఇందాకటి నుంచి ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. దేవుడు మీద ప్రమాణం చేసి నువ్వైనా నాకు నిజం చెప్పు.
3: చెప్తాను సార్. ఈయన మా బాబాయ్ ఆంజనేయులు సార్. ఈయన కూతురే ఈ సౌమ్య, నాకు చెల్లి, సుధీర్కి భార్య. మా బాబాయ్కి ఏమంటలో లేదు, ఇకపోతే వీడి పెళ్ళడానికి వంట రాదు. వీడేమో పాపం రోజు ఇంట్లో వంట చేసి పెట్టాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి. నా వల్ల కావట్లేదురా అని ఒత్తుకుంటుంటే, అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అడగరా అని నేనే వీడికి సలహా ఇచ్చా. అది సార్ జరిగింది.
0: నీ సలహాయేరా, నా కొంప నిలువులా ముంచింది. నేను ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నానని మీ చెల్లయ్య మీ బంధువులందరికీ టామ్ టామ్ చేసింది. దాంతో ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని వాళ్ళంతా వరుస పెట్టి తగలడుతున్నారు. పైగా నా వంట వాళ్ళకి బాగా నచ్చిందని ఎన్నాళ్ళైనా కొంప నుంచి కదలటం లేదు. దాంతో వాళ్ళని పొమ్మనలేక, ఇటు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేక నలిగిపోతున్నాను సార్. ఇదంతా మీకు తెలిస్తే కొంప మునిగిపోతుందని ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చిన్న అబద్ధం ఆడాను సార్.
1: అర్థమైంది అల్లుడు, అర్థమైంది. నీ ఉద్యోగం కోసం పిల్లనిచ్చిన మామనన్న గౌరవం అన్నా లేకుండా పరాయి వాళ్ల ముందు నన్ను అవమానిస్తావా, అనరాని మాటలంటావా? ఎంత తేలిగ్గా చెప్పావు చిన్న అబద్ధమని. చిచ్చే, ఇక ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండను,
4: వెళ్ళిపోతున్నాను.
0: మీరు మాత్రం మీ అమ్మాయికి వంటొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే నాకు మాత్రం ఈ అగచాట్లు ఎందుకు వస్తాయి చెప్పండి.
2: సారీ మిస్టర్ సుధీర్, రేపటి నుంచి మీరు ఆఫీస్కు రావసరం లేదు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్, బాయ్.
3: రై, డోంట్ వర్రీ రా, నేను అన్నానుగా ఇంకో ఐడియా ఇచ్చి నిన్ను గట్టెక్కిస్తాలే.
0: ఇచ్చింది చాలు గాని, ఇక దయచి. బంగారం, ఓ మై స్వీట్ హార్ట్, ఇదిగో స్వీట్ తీసుకో.
4: ఏంటండి విశేషం?
0: నేను జాబ్ను రిజైన్ చేశాను.
4: ఏంటి, జాబ్ రిజైన్ చేశారా? ఇంకేమైనా పిచ్చా, పైగా స్వీట్లు పంచడం కూడాను, నేను నమ్మను.
5: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రమ్మంటారా?
0: ఓ మీరా, రండి రండి. పుష్పం గారు, హౌ ఆర్ యు? అక్కడే నిలబడ్డారేంటండి, రండి కూర్చోండి.
5: సౌమ్య గారు, ఈయన మీ ఆయనేనా అండి?
4: ఇప్పటి వరకు మా ఆయనే.
5: అదేంటి, ఆ తర్వాత?
4: ఆలోచిస్తాను. ఈయన గారు జాబ్ కి రిజైన్ చేశారట.
0: తను అంతేనండి, అలాగే మాట్లాడుతుంది గాని కూర్చోండి.
5: ఏమిటిది, నన్ను చూడగానే ఎప్పుడూ చిర్రు.

0: లాడే మీరు ఈరోజు ప్రేమగా పలకరిస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావట్లేదు సార్.
1: ఆ విషయకు వదిలేండి పుష్పం గారు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే పలకరిస్తాను, సరేనా?
0: హాయ్, అవునండి. అయితే వంటల గురించి నాకే సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారా?
1: నిక్షేపంగా, అసలు ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంతకు ఇప్పుడేం సందేహం తీర్చుకోవాలని వచ్చారు?
0: ఈరోజు మా ఆవిడ నన్ను పులిహోర కలపమందండి. మరి నాకేమో పులిహోర తిండమే గాని కలపడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు కూడానండి.
1: వావ్, కంగ్రాచులేషన్స్. అయితే తప్పకుండా ఇప్పుడే చెప్తాను. అవును, మీ ఆవిడ కూడా వంట చేయరా?
0: ఎందుకు చేయదండి, చేస్తుంది. కానీ ఈ మధ్య అది టీవీలో వచ్చే వంట వార్పు ప్రోగ్రాములు చూసి చూసి చూసి తను కూడా టీవీలో కనిపించాలనే పిచ్చితో కొత్త కొత్త వంటలు చేస్తూ అవన్నీ నాతో తినిపించాలని చూస్తుంది సార్. అవి తినలేక చేస్తున్నాను సార్.
1: ఏ బాగుండవు అవి?
0: ఏంటి బాగుండదు, మా ఊళ్ళో నేను కమ్మని మా అమ్మ చేతి వంట తిని పెరిగిన వాడిని సార్. మొదట్లో ఏదో వచ్చి రాని వంటలు చేస్తుంటే పోనీలే అని సర్దుకున్నాను, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను సార్.
1: ఏం పాపం?
0: లేకపోతే ఏంటి సార్, టమాటా టామీ టామీ టామీ అంట, పొట్లకాయ బుస్ బుస్ అంట, బంగాళాదుంప బొలక్ బొలక్ అంట, కాకరకాయ కట్ ఆఫ్ అంట, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి చేస్తుంది సార్. అవి తింటే మంట, తినకపోతే తంట.
1: ఏంటా తంట?
0: తినకపోతే రాత్రికి అది మంచం మీద పడుకుంటుంది, నన్ను మంచం కింద పడుకోమంటుంది సార్.
1: అయ్యో పాపం, అంత కష్టపడి చేస్తుంటే తింటే ఏంటండి, తను తింటుందిగా.
0: ఏంటి సార్ తినేది? మా ఇంటి ఎదురే వాళ్ళమ్మ వాళ్ళ ఇల్లు, తను చేసిన చెత్త వంటలన్నీ నాకు పెట్టి తను మాత్రం చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినొస్తుంది సార్.
1: సరే సార్, సరే సరే. ఇప్పుడు మీకు పులిహార చేయటం ఎలాగో చెప్పాలి, అంతేగా?
0: అవును సార్.
2: ఎరా సుధీర్, నేనున్నది నిజమేనా? నువ్వు జాబ్కి రిజైన్ చేసావా? మాట్లాడమేరా, హాయిగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నావుగా, నీకు ఇదేం పోయే కాలం? పైగా లక్షలు జీతం వదిలేసుకున్నావు.
3: అది అలా అడుగన్నయ్యా, ఏ పని చేయకపోతే ఎలా గడుస్తుంది?
1: కూల్ డౌన్ రా కిరణ్, కూల్ డౌన్. ఇప్పుడు నేను చేయబోయే కొత్త ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోమేరా?
2: ఏంటి మా చెల్లయ్య మొహం చూస్తూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడమా?
1: చెప్పేది పూర్తిగా వినరా. నిన్న మేనేజర్ గారి మాట విని ఆఫీస్కి వెళ్ళానా, అక్కడ మన వాళ్ళు నన్ను చూడగానే,
4: అరే మన వంటోడు వచ్చాడు రోయ్. ఈ రోజు మెను ఏంటి గురు? చికెన్ ఫ్రైనా ఫిష్ ఫ్రైనా? వీ వంటలకి వీళ్ళ ఫేస్బుక్ లో ఇన్స్టాలో బాగా పబ్లిసిటీ ఇస్తుందంట రా.
1: అదిరా, ఇలాంటి కామెంట్లు విన్నాక నాలో పట్టుదల పెరిగింది. వంట చేసేవాడు కూడా లక్షలు సంపాదించొచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాను. మేనేజర్ గారు ఇంటి నుంచి పనిచేసుకునే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యను రెట్టింపు చేస్తుందే తప్ప పరిష్కారం చూపలేదు. అందుకే ఎప్పటికీ పరిష్కారం దొరకని నా ప్రాబ్లంను నాకు ఫేవర్గా చేసుకోవాలనుకున్నాను.
2: అంటే?
1: ఏం లేదురా, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలు మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి

0: ఆ బంధువులు అడుగు చూడు.
1: నీకు సంగతి తెలుసా, ఆహార ప్రియులకు కావాల్సిన వెరైటీ వంటకాల్ని ఆన్లైన్ ఆర్డర్స్తో హోమ్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ప్రారంభించిన మొదటి రోజున ఒక్క ఆర్డరు రాలెట్ట. మరిప్పుడు ఎన్నో సంస్థలు ఎన్నెన్నో నగరాలకు విస్తరించి లక్షలాది రెస్టారెంట్స్ నుంచి తమ కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తూ లాభాలు గడుస్తున్నాయి. అలాగే పచ్చళ్ళు, స్వీట్లు, వడియాలు వంటి తయారీదారులు మొదట్లో తిరస్కారాన్ని ఎదుర్కొన్న తర్వాత కస్టమర్ల ఆదరణతో అద్భుతమైన విజయాలు సాధించారు. వారు ప్రారంభించిన సంస్థలన్నీ నేడు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కనుక చిత్తశుద్ధి, సంకల్పశక్తి ఉండాలే కానీ మనం సాధించలేనిది ఏదీ లేదని మన ముందు ఎందరో నిరూపించారు. అందుకే నేను కూడా ఈరోజు నుంచి వారి బాటలోనే నడవాలనుకుంటున్నాను. ఏమంటారు?
2: అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నావు అన్నమాట.
1: అవునరా, తెల్లారింది లేచింది మొదలు. ఎవరంత సంపాదించినా జానడు పొట్ట కోసమే కదరా. అలాంటి పొట్ట నింపే పనిచేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా. ఎటు ఈ జన్మకి మీ చెల్లయ్య వంట నేర్చుకుని నన్ను సుఖపెడుతుంది అన్న ఆశ అయితే లేదు. అటు ఆఫీస్ వరకు, ఇటు వంట పని, ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కన్నా ఇలా మనకు వీలైన మనసుకు నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందిరా.
2: ఏమి స్థితప్రజ్ఞతరానిది, బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్లు. నీ వర్క్ ఫ్రం హోమ్ చక్కగా వర్కౌట్ అయి మా చెల్లయ్య పేరుతో నువ్వు మొదలు పెట్టబోతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా.
1: థ్యాంక్ యూరా. నా ఈ వంట వ్యాపారంలో మీ చెల్లయ్య కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలు పెడతా.
0: అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా వంట చేయాలా?
1: వద్దు వద్దు వద్దు వద్దు, నువ్వు పడద్దు, నువ్వు వంట చేయొద్దు. హాయిగా చెమట పట్టకుండా ఇంట్లోనే ఉండి వచ్చే ఆర్డర్లు బుక్ చేసుకుంటూ పైపైన పనులు చూసుకుంటే చాలు.
0: అయితే సరే అన్నయ్య, ఆ రోజు నువ్వే గనక మా ఆయనకు వంట వచ్చని చెప్పకపోతే నేను వంట పని తప్పించుకునేదాన్ని కాదు, ఆయనకి ఆలోచన వచ్చేది కాదు, ఈనాడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవారే కాదు. ఏమైనా నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య.
1: ఏంటి, నాకు వంట చని చెవులో ఊదింది వీడా? వీణి రే,
3: మీరు ఇంతవరకు వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేవి ప్రదీప్, శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడొక చిత్రగీత.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

0: ఎగిరే పౌర్ణమ చిత్రం కోసం చిత్ర గానం చేసిన పాట విన్నారు.
1: ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు ఆమెకు సరిపోవాలి తిండి. అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి.
2: మీరు విన్న ఈ మాటలు ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాల గురించి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శాలిని శకుంతల గారితో పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ నెల 31వ తేదీ సోమవారం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖల్లో.

ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 4 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ పసుపుల సుధీర్ కుమార్ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం. కార్యక్రమంలో ముందుగా మల్లికార్జున గానం చేసిన శ్రీయాంజనేయం చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సీతారామశాస్త్రి, స్వరాలు కూర్చినవారు మణిశర్మ.

0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి.

0: గారి ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: వాణిజ్య ప్రకటనలు విన్నారు. చిత్రసీమలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందంగానం చేసిన గీతాంజలి చిత్రంలోని పాట విందాం.

0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. చిత్రసీమలో చివరిగా అదితి భవరాజు, సిద్ శ్రీరామ్ గానం చేసిన ABCD చిత్రంలోని పాట విందాం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 5:16.

ఈనాటి ఏవోవాణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు పూర్తిగా నిస్వార్థపరులో వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు. నిజమైన విజయానికి, నిజమైన సుఖానికి వారే కర్తలు కూడా అవుతారు అన్నారు స్వామి వివేకానంద.

0: ఈ మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం ఈనాటి కార్యక్రమంలో మనం విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఈనాటి యువవాహిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం, అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం

సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్. రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ బేత రామసూర్య ప్రకాశ్రావు. వినండి సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్. రూపకం

0: గుడ్ మార్నింగ్ అలెగ్జాండర్ గ్రహం బెల్.
1: గుడ్ మార్నింగ్.
0: నా పేరు గార్డ్నర్. నేను బోస్టన్లో ఉన్న అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నా కుమార్తె హెబార్డ్, ఆమె చెవిటిది. మీరు పుట్టుమూగా చెవిటి వారికి విజిబుల్ స్పీచ్ నేర్పుతారని తెలిసింది.
1: అవును, మా తాతగారు మా తండ్రి గారు కూడా ఇదే పనిచేసేవారు. నేను తప్పకుండా మీ కుమార్తెకు విజిబుల్ స్పీచ్ నేర్పుతాను. ఎందరో ఇది నేర్చుకుని లబ్ధి పొందారు.
0: ఎస్, ఐ నో. మీరు సొంతంగా ఈ బోస్టల్లోనే ఒక స్పీచ్ ట్రైనింగ్ స్కూల్ ప్రారంభించారు కదా?
1: అవును.
0: అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విజిబుల్ స్పీచ్ బోధించడంలో శిక్షణ ఇస్తున్నారు కదా?
1: అవును.
0: చెవిటి పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా విజిబుల్ స్పీచ్ ను బోధిస్తున్నట్లు మీ శిష్యులు చెప్పారు.
1: ఓ,
0: వీటి స్థాపన వెనుక మీ ఆశయం ఏమిటో తెలియదు, గాని మీరు చేస్తున్న సేవ నిరుపమానం.
1: థ్యాంక్ యూ. నా సంకల్పం ఒక్కటేనండి, అలాంటి వారి అవిటితనాన్ని అధిగమించేందుకు పరికరాలు తయారు చేయాలన్నదే నా ఆశయం.
0: అవును, మీరు మీ చిన్నతనంలోనే ఫోనోటోగ్రాఫ్ కనిపెట్టినట్లు మీ శిష్యులు చెప్పారు.
1: అవును.
0: అంత చిన్న వయసులో ఫోనోటోగ్రాఫ్ ఎలా కనిపెట్టగలిగారు?
1: నేను చిన్నప్పుడు మా పెంపుడు కుక్కతో ఆటలు ఆడుతూ ఉండేవాడిని. ఒక విధంగా ఈ ఆటలే ఫోనోటోగ్రాఫ్ కనిపెట్టేందుకు ప్రేరణ అయ్యాయి. మా పెంపుడు కుక్కను రెచ్చగొట్టి అరిపించేవాడిని. దాని అరుపులు వినడానికి రబ్బరు, దూది, గొట్టాలు వంటివి వాడి వినేవాడిని. ఒక అద్దపు ముక్కకు రంగులేసి దానిపైన చిన్న పుల్ల వంటిది అమర్చాను. అది కుక్క అరుపులకు అనుగుణంగా అటు ఇటు కదులుతూ అద్దంపైన గీతలు గీసేది. దీన్నే గ్రాఫ్ అంటారు.
0: ఓ, అదేనా మీరు రూపొందించిన ఫోనోటోగ్రాఫ్?
1: అది కాదు. దాని ఆధారంగా నేను స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్లోని

0: శాస్త్రవేత్త సహాయ సహకారాలు కోరాను. అతను అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తొలి ఫోనోటోగ్రాఫ్ని తయారు చేశాను.
1: ఓహో,
2: అలెగ్జాండర్ గ్రెహం బెల్ స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో 1847 మార్చి 3న జన్మించాడు. అతని ఇల్లే అతని మొదటి పాఠశాల. తండ్రి తాతలు తాము కనుగొన్న విషయాలు బెల్కు చెప్పడం వలన వారే అతనికి తొలి గురువులయ్యారు. అతని తల్లి సంగీతానికి సంబంధించిన అనేక విషయాలు అతనికి నేర్పింది. చదువు పట్ల బెల్కు ఇవన్నీ శ్రద్ధ పెంచాయి.
3: బెల్ 13 సంవత్సరాల వయసుకే ఎడిన్బర్గ్లో ఉన్న ఎల్జన్ బాయ్స్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరాడు. తన చదువుకు కావలసిన ధనం తానే సంపాదించుకున్నాడు. లండన్లోని యూనివర్సిటీ కాలేజీలో కాస్మిక్ సైన్స్ ఇంకా భౌతిక శాస్త్రంలో తన విద్యను కొనసాగించాడు.
2: ఇంట్లో పరిస్థితులు ఎదురు తిరిగాయి. అతని సోదరులు అనారోగ్యంతో మరణించడంతో కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడింది.
3: గార్డ్నర్ కుమార్తె హెబార్డ్కు విజిబుల్ స్పీచ్ నేర్పే సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమెన్ బెల్ వివాహం చేసుకున్నాడు. అల్లుడు పరిశోధనలకు ధనవంతుడైన గార్డ్నర్ కావలసిన ఆర్థిక సహాయం అందజేశాడు.
2: 1875 బెల్ రూపొందించిన ఫోనోటోగ్రాఫ్ రూపాంతరం చెంది మన ముందుకు గ్రామ్ఫోన్ ప్లేట్గా తయారై వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆనాటి ఫోనోటోగ్రాఫ్కు మెరుగైన రూపాలే మనం ఉపయోగించుకునే టేప్ రికార్డర్లు, సీడీలు.
0: వాట్సన్, ఆ టెలిగ్రాఫ్ ఆఫీస్ దగ్గర చాలా మంది జనం క్యూలో నించుని ఉన్నారు. ఎవరి మటుకు వారే వార్తల్ని టెలిగ్రామ్ ద్వారా పంపాలని ఆతృతలో ఉన్నారు. వాట్ ఇస్ దిస్?
4: అవును, నేను గమనించాను, క్యూ పెరిగిపోతుంది. ఏం చేస్తే బాగుంటుంది?
0: ఏం చేయగలం? టెలిగ్రాఫ్ తీయకుండా ఒక మెసేజ్ని మాత్రమే పంపడం సాధ్యం.
4: అవునండి, ఈ పరిస్థితిని మీరేమైనా చక్కదిద్దగలరేమో ఆలోచించండి.
0: నాకు సరిగ్గా అదే ఆలోచన వచ్చింది వాట్సన్. దీని మీద పరిశోధన చెయ్యాలి. చేస్తా.
4: మిస్టర్ బెల్, మీ దృష్టిలో సమస్య నమోదయ్యింది అంటే త్వరగానే మీరు పరిష్కారం సాధిస్తారు.
0: థ్యాంక్ యూ. ప్రయత్నిద్దాం. వాట్సన్, అద్భుతం, విజయం సాధించాను. ఒక తీగ వెంబడి ఒకేసారి 6 నుండి 8 మెసేజ్లు పంపగలిగాను. దీనికి హార్మోనిక్ టెలిగ్రాఫ్ అని పేరు పెట్టాను.
4: వెరీ గుడ్. మీరు తలచుకుంటే సులువుగా ఎలాంటి సమస్యనైనా సాధించగలరని నాకు తెలుసు.
0: థ్యాంక్ యూ. 6 నుండి 8 మెసేజ్లు పంపగలుగుతున్నాను ఒకేసారి, తెలుసా? కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, కానీ ఈ సమస్యలు అధిగమించేందుకు కొంత కృషి చేయాల్సి ఉంది. నువ్వు నాకు తోడుగా ఉండాల్సిమా.
4: బెల్ సార్, కొత్తగా అడుగుతారేమిటి? నేను ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటున్నాను కదా.
0: వాట్సన్, అయితే నువ్వు నేను వేరువేరు గదుల్లో కూర్చుని ఎవరికి తోచిన విధంగా మనం ఆ తీగ చుట్టలతో పరిశోధనలు చేద్దాం. ఇద్దరం ఒకే చోట ఉంటే అనవసరంగా డిస్టర్బ్ అవుతాం. విడివిడిగా ఉంటే పరిశోధన వేగవంతంగా నడుస్తుంది.
4: ఓకే, మీరు చెప్పినట్లే చేద్దాం.
0: ఈ తీగ చుట్టలలో విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే ఒకదానితో మరొకటి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అరేరే, ఈ తీగ చుట్టలలోని తీగలు ఒకదానితో మరొకటి కొట్టుకుంటున్నాయి. ఈ శబ్దం టెలిఫోన్ వ్యవస్థకు ఏర్పాటు చేసిన తీగ గుండా ప్రయాణం చేసి అక్కడి నుండి వినిపిస్తుందేంటి? అంటే విద్యుత్ తీగల ద్వారా శబ్దాన్ని ప్రవహింపజేయవచ్చునన్నమాట.
5: వాట్సన్, ఏయ్ వాట్సన్, నువ్వు వెంటనే నా గదిలోకి రా.
4: ఏమిటి, అర్జెంటుగా రమ్మని పిలిచారు?
0: ఒకదాని కోసం పరిశోధన చేస్తుంటే మరొక కొత్త విషయం బయటపడింది. శబ్దాన్ని తీగల ద్వారా పంపవచ్చు, తెలుసా?
4: అవునా?

0: ఇదేనా సాధ్యం?
1: వాట్సన్, నేను శబ్దశాస్త్రంలో డిగ్రీ సంపాదించాను. నాకు తెలిసినంతవరకు మనిషి నోటి నుండి శబ్దం వెలువడగానే నోటి వద్దనున్న గాలి అణువులు స్పందించి కంపిస్తాయి. ఆ కంపనాలు ఒక అణువు నుండి మరొక అణువుకి పాకుతాయి. ఆ విధంగా గాలి అణువులు కంపిస్తూ శబ్దాన్ని మనిషి చెవి దగ్గరకు చేరుస్తాయి. ఆ గాలి అణువుల కంపనాల వల్ల మనిషి బాహ్య చెవి నుండి కర్ణభేరి దాకా ఉన్న గాలి స్తంభం కూడా కంపిస్తుంది. ఫలితంగా కర్ణభేరి కూడా కంపనాలకు గురవుతుంది.
2: మరి శబ్దం మెదడుకి ఎలా చేరుతుంది?
1: ఇప్పుడు కర్ణభేరి వెనుక మూడు ఎముకలు ఉంటాయి. ఈ మూడు కర్ణభేరి కంపనాలను మెదడుకు చేరుస్తాయి. అప్పుడు శబ్దం వినిపిస్తుంది.
2: అయితే ఇప్పుడు ఏం చేద్దాం?
1: ముందు చనిపోయిన ఒక వ్యక్తి కర్ణభేరిని సేకరిద్దాం. అది ఎలా పనిచేస్తుందో గమనిద్దాం. ఎందుకంటే శబ్దాలను గ్రహించాలంటే కర్ణభేరి పనితీరు చాలా ముఖ్యం.
2: మీరు ఏ దిశలో పరిశోధనలు కొనసాగించాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు.
1: మనం మాట్లాడే ధ్వనిని బట్టి తీగలోని విద్యుత్ ప్రవాహంలో మార్పులు తేగలిగితే ఆ విద్యుత్తును తీగ ద్వారా ప్రసారం చేసి తిరిగి దాని నుండి శబ్దం రాబట్టచ్చు.
2: బెల్ సార్, మీ చిన్నతనంలో రూపొందించిన ఫోనోటోగ్రాఫ్ ఇప్పుడు మనకు పనికొస్తుందేమో ఆలోచించారా?
1: ఎస్ ఎస్, హై, బాగా గుర్తు చేశావు. అవును, ఫోనోటోగ్రాఫ్ నిర్మాణంలో ఒక పలుచని తోలుపర వాడాను, గుర్తుందా? దానిని బిగుతుగా స్థిరంగా బిగించుంచాను. అది మనం మాట్లాడే ప్రతి శబ్దానికి అనుగుణంగా కంపించేది. అది మన చెవిలోని కర్ణభేరిలాగా పనిచేసింది. దానిని ఇప్పుడు రిసీవర్లో వాడుకుందాం.
2: కరెక్ట్, వండర్ఫుల్. దాన్ని తయారు చేసి ఇప్పుడే పట్టుకొస్తాను.
1: వాట్సన్
2: సార్,
1: నువ్వు తీసుకొచ్చిన ఫోనోటోగ్రాఫ్ తోలుపుర ముందు ఒక మౌత్ పీస్ ఏర్పాటు చేస్తాను. దాని వెనుక ఒక బిరుసైన వెంట్రుక వంటి దాన్ని పెడతాను.
2: ఎక్సలెంట్. ఈ వెంట్రుక ముందు గతంలో మాదిరిగా ఒక మసి పూసిన అద్దం కూడా ఉంచుదాం సార్.
1: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. బానే ఉంది. నేను మౌత్ పీస్ దగ్గర మాట్లాడతాను, ఏం జరుగుతుందో పరిశీలించు. వాట్సన్, హలో మిస్టర్ వాట్సన్.
2: మిస్టర్ బెల్, మీ మాటలకు అనుగుణంగా తోలుపొర కదులుతోంది. దానికి అనుగుణంగా దానికి బిగించిన బిరుసైన వెంట్రుక మసి పూసిన అద్దంపై గీతలు గీస్తోంది.
1: గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు అద్దం మీది గీతలని మైక్రోఫోన్ రిసీవర్ల ద్వారా మళ్లీ శబ్దంగా మారుద్దాం. ఓకే,
2: అలాగే. అయితే నేను నా గదిలోకి వెళ్లి దాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాను.
1: సరే సరే సరే, ముందు నేను ఇక్కడ పరికరం ద్వారా శబ్దాన్ని పంపితే నీ గదిలో ఉన్న నీ పరికరంలో ఆ శబ్దం నీకు చేరే విధంగా, నువ్వు అక్కడ శబ్దం చేస్తే నాకు అది చేరే విధంగా చిన్న టెలిఫోన్ వలయం ఏర్పాటు చేద్దాం.
2: తప్పనిసరిగా ఏర్పాటు చేద్దాం.
1: నేను ఇప్పటికే దాన్ని ఏర్పాటు చేశాను. నువ్వు నీ గదిలో ఉన్న పరికరానికి ఈ తీగలను కలుపు, సరిపోతుంది.
2: అలాగే, వెళ్తున్నాను.
1: ఆలోచనల్ని వస్తురూపంలోకి మలిచినప్పుడు గాని ఫలితాలు రావు. ఒకసారి ఈ పరికరాన్ని పైకెత్తి చూద్దాం. ఇదేమిటి, ఈ బ్యాటరీలోని యాసిడ్ నా మీద పడుతుంది. వాట్సన్, వాట్సన్, కమ్ హియర్, ఐ వాంట్ యూ.
2: మీ మాటలు నాకు ఫోన్లో వినిపిస్తున్నాయి. వస్తున్నాను వస్తున్నాను.
3: ఇవే టెలిఫోన్ ద్వారా ప్రసారమైన మొట్టమొదటి మాటలు. ఒక్కసారిగా వాట్సన్ ఉద్విగ్న భరితుడయ్యాడు. ఆ ఆనందంతో బెల్ వద్దకు పరిగెత్తాడు. ఇది అనుకోని పరిణామం. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఆ ఇరువురు తమ పరిశోధనలు అతి తక్కువ సమయంలోనే విజయవంతం అవుతాయని అనుకోలేదు.
4: టెలిఫోన్ నిర్మాణం బెల్ ఒక్కడే కాదు, ఇంకా మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా అదే సమయంలో రూపొందించారు. అటువంటి వారిలో ఎలీషా గ్రే, థామస్ ఆల్వా ఎడిసన్, డానియల్ వంటి వారు ఉన్నారు.
3: వీరంతా టెలిఫోన్ వ్యాపార హక్కుల కోసం, పేటెంట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీనితో బెల్ కోర్టుకు వెళ్లాడు. తాను 1876 మార్చి 10 టెలిఫోన్ రూపకల్పన చేసినట్లు కోర్టుకు తెలిపాడు. కోర్టు బెల్కు అనుగుణంగా తీర్పునిచ్చింది. 1876 జూన్

0: జూన్లో ఫిలడెల్ఫియాలో చాలా పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో బెల్ తన టెలిఫోన్ను పెట్టాడు. అదొక చిన్న ఆట వస్తువుగా భావించి ఎవరూ దానికేసి చూడలేదు. ఒక వస్తువును కనిపెట్టిన వెంటనే అది ప్రచారంలోకి రాదు. అది కనిపెట్టిన వారి సహనాన్ని పరీక్షిస్తుంది. బెల్ ఎంతో సహనం వహించాడు. ఎవరైనా ఫోన్ తీయకపోతారా అని ఓపిగ్గా ఎదురుచూడసాగాడు.
1: అతను ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. బ్రెజిల్ చక్రవర్తి అయిన డాన్ పెడ్రో ఫోన్ తీసి ఏమిటో చూద్దామని చెవి దగ్గర ఉంచుకున్నాడు. ఇది గమనించిన గ్రహం బెల్ అటుపక్క నుండి టు బి ఆర్ నాట్ టు బి అనే మాటలు ఉచ్చరించాడు. ఇటుపక్కన ఉన్న బ్రెజిల్ చక్రవర్తికి అవి వినిపించాయి. అరే, ఇది మాట్లాడుతోందే అని ఆశ్చర్యపోయాడు. దీంతో టెలిఫోన్ బాగా ప్రచారంలోకి వచ్చింది.
0: బెల్కు టెలిఫోన్ తయారు చేసి వ్యాపారం చేసేందుకు తగిన ఆర్థిక స్తోమత లేదు. అతని మామగారు, ఆయన స్నేహితుడు సాండర్స్ ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడంతో బెల్ టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. 1876 సంవత్సరం చివరి భాగంలో న్యూయార్క్, బోస్టన్ నగరాల మధ్య టెలిఫోన్ సంభాషణలు నడిపించగలిగాడు. 1877లో బెల్కు అమెరికన్ పౌరసత్వం లభించింది. 1880 నాటికి అమెరికా ఖండం అంతా టెలిఫోన్స్తో కలపగలిగాడు. బెల్ కంపెనీలో భాగంగా ది అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ ఏర్పడింది.
1: 1880లో ఫ్రెంచ్ ప్రభుత్వం గ్రహం బెల్కు 50,000 ఫ్రాంకులు వాల్టా బహుమతి ఇచ్చి సత్కరించింది. ఈ బహుమతి మొత్తంతో వాషింగ్టన్లో ఒక పరిశోధనశాలను ఏర్పరచుకున్నాడు బెల్.
0: బెల్ చిరకాల వాంఛ, చెవిటివారికి ఉపయోగపడే పరికరం రూపకల్పన ఇక్కడ సాధ్యమయ్యింది. అందులో వాక్స్ రికార్డులు ముఖ్యమైనవి. వాటికి పేటెంట్ హక్కులు సులభంగా లభించాయి. అవి బెల్కు బోలెడంత డబ్బును సంపాదించి పెట్టాయి.
1: ఈ సంపదను ఉపయోగించి వాల్టా బ్యూరో ఆఫ్ రీసెర్చ్ ఇంటూ డెఫ్నెస్ అనే సంస్థను స్థాపించాడు. అమెరికాలో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు ఎంతమంది మోగా చెమిటి వారి సంఖ్య ఉంది అనే అంశంపై రీసెర్చ్ జరిగింది. మానవ సేవే ప్రథమ ధ్యేయంగా బెల్ పరిశోధనలు కొనసాగించినా జంతువులపై కూడా పరిశోధనలు చేశాడు. మానవజాతి సౌకర్యం కోసం కొత్త పరికరాలు కనిపెట్టే ఉద్దేశ్యంతో పనిచేసే సంస్థలకు ఎన్నింటికో విరాళాలు కూడా ఇచ్చాడు బెల్. అంతేకాదు, అటువంటి సంస్థలు మూతపడకుండా ఉండేందుకు తరువాత తరాల వారికి తమ సేవలు అందించేందుకు కావలసిన నిధులు కూడా వాటికి ఏర్పాటు చేశాడు బెల్.
0: బెల్ టెలిఫోన్ కంపెనీ 1894 నాటికి చాలా పెద్ద కంపెనీగా ఎదిగింది. బెల్ సాధించిన అద్భుత విజయాలు అందరినీ ఆకర్షించాయి. బెల్ చేస్తున్న పరిశోధనలను ప్రజలకు తెలియచేయాలనే సంకల్పంతో ఒక విలేకరి బెల్ను ఇంటర్వ్యూ చేశాడు.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్.
2: నేను ఒక పత్రికా విలేకరిని. మీరు అనేక పరిశోధనలు చేస్తూ ఉండడమే కాక పరిశోధనలు చేసే ఇతర శాస్త్రవేత్తలకు చాలా స్ఫూర్తిని కలిగిస్తున్నారు. మీరు ప్రస్తుతం చేస్తున్న పరిశోధనలు ఏమైనా తెలియచేయగలరా?
3: వాషింగ్టన్లో నేను నెలకొల్పిన పరిశోధనాశాలలో కాంతికిరణాల సహాయంతో ధ్వని ప్రసారం చేసే పరిశోధన చేస్తున్నాను. దీనికోసం నేను సెలీనియం క్రిస్టల్ను ఉపయోగించాను.
2: ఓ, వెరీ నైస్. ఎంతవరకు విజయం సాధించారు?
3: పెద్దగా విజయం సాధించలేకపోయాను, కానీ ఇదే మొట్టమొదటి వైర్లెస్ ప్రసారం అవుతుంది.
2: ఓ, వెరీ గుడ్. మీరు గొర్రెలపై కూడా పరిశోధనలు చేస్తున్నట్లుగా తెలిసింది. దానికి సంబంధించిన వివరాలు చెబుతారా?
3: గొర్రెలపై నేను దాదాపు 30 సంవత్సరాలు పరిశోధనలు చేశాను. నా దృష్టిలో గొర్రె ఒకే కాన్పులో ఎక్కువ పిల్లలు కనేటట్లు చేయటం.
2: ఆ కోణంలో పరిశోధన చెయ్యాలని ఎందుకు మీకు అనిపించింది?
3: నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ప్రతి కాన్పులోనూ గొర్రె ఎక్కువ పిల్లలను పెట్టగలిగితే వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నా ఆశ.
2: ఓహో, మనిషి గాల్లో ప్రయాణం చేసే విధానాలపై మీరు పరిశోధనలు చేయడం కోసం 1882లోనే మరొక పరిశోధనశాల నెలకొల్పారని తెలిసింది. ఆ దిశగా

0: మీ పరిశోధనలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయి?
1: గాలిలో గాలిపటాలు ఎగురు వేశాను. మనిషిని తనతో పైకి తీసుకువెళ్లగలిగే పటాలను తయారు చేసే పనిలో ఉన్నాను. ఇప్పటికే యథాతథంగా నిట్ట నిలువుగా పైకి తీసుకువెళ్లే ప్రొపెల్లర్ను నిర్మించాను.
0: ఇదే అంశం మీద ఇతరులు ఎవరైనా పరిశోధనలు చేస్తున్నారా? వారితో మీకేమైనా అనుబంధం ఉందా?
1: గాలిలో ప్రయాణం దీని మీద పరిశోధనలు చేస్తున్న శామ్యూల్ లాంజ్కి నా మద్దతు ఇచ్చాను. అంతేకాదు, ఇప్పటికే మేమిద్దరం కలిసి ఏరియల్ ఎక్స్పెరిమెంటల్ అసోసియేషన్ స్థాపించాము. ఇందులోని సభ్యులంతా ఏవియేషన్ పై పరిశోధనలు చేసిన వారే.
0: మీ జీవితంలో పెట్టుకున్న ప్రధాన ఆశయం ఏమిటి?
1: నా ఆశయాలు ఆశలు అన్నీ కూడా పాడి పశువులు, మానవుల సౌఖ్యంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి జీవి ఆనందమయ జీవితం గడపాలనేది నా అభిమతం. ఏకకణ జీవికి కూడా హాని కలగకూడదనేది నా లక్ష్యం.
0: మీరు టెలిఫోన్ తయారు చేశారు, అలా తయారు చేయడానికి ముందు ఏ ఏ విషయాలపై అధ్యయనం చేశారు?
1: మనిషి మాట్లాడుతున్నప్పుడు మాటలు స్పష్టంగా రావడానికి శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందో అధ్యయనం చేశాను.
0: దానివల్ల మీకు ఏం తెలిసింది?
1: మనకు శ్వాసనాళం ముక్కు నుండి ఊపిరితిత్తుల వరకు ఉంటుంది. ఇందులో మన గొంతు భాగంలో స్వరపేటికుంటుంది.
0: అవును.
1: మనం మాట్లాడేటప్పుడు స్వరపేటిక కంపనాలకు గురి అవుతుంది కదా. అలా కంపిస్తున్నప్పుడు స్వరపేటిక దగ్గర ఉన్న గాలి కంపిస్తుంది. ఈ కంపనాలు నోటిలోనికి గాలికి అందుతాయి. ఈ విధంగా మాటలు ఉత్పత్తి అవుతాయి. వినికిడి శక్తిని కలిగించడంలో కర్ణభేరి పాత్ర ముఖ్యం. ఈ రెండింటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత దానిని బట్టి టెలిఫోన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను.
0: మీరు సముద్రపు విమానాన్ని తయారు చేయాలని అనుకున్నారు, అది ఎంతవరకు విజయవంతమైంది?
1: గాలిలోకి ఎగరడానికి నీటి నుంచి పైకి లేచే అవకాశం ఉందేమోనని ఆలోచించాను. ఆ దిశగా నా పరిశోధనలు ప్రారంభించాను. ముందుగా హైడ్రోఫాయిల్ పడవలపై పరిశోధన కేంద్రీకరించాను. ఈ పడవలకు నీటి అడుగున ఉండే పలుచని రేకు కొంచెం పైకి లేపుతుంది. ఇది విమాన రెక్కల వలె పనిచేస్తుందేమో అనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు.
0: మరి ఆ ప్రయత్నం అంతటితో విరమించారా?
1: ఒక విధంగా అంతే, కానీ పడవ స్థూల భాగాన్ని పైకి లేపడం వల్ల పడవ ప్రయాణం వేగాన్ని పెంచవచ్చు అని గమనించాను.
0: ఈ పరిశోధనలో మీకు ఎవరైనా తోడుగా ఉన్నారా?
1: ఈ పరిశోధనలలో మిస్టర్ కేసీ బిల్డ్విన్ తోడుగా ఉన్నాడు. చివరకు ఇద్దరం కలిసి HD4ను నిర్మించాం. ఇది ప్రపంచంలోనే వేగంగా నీటిలో ప్రయాణించేది.
0: శబ్దానికి సంబంధించిన పలు ప్రయోగాలు మీరు చేసినట్లుగా తెలిసింది.
1: రకరకాల పదార్థాలు, వస్తువుల నుండి ఉత్పత్తి అయిన శబ్దం ప్రయాణించే దూరాలు తెలుసుకున్నాను. పదార్థాన్ని బట్టి శబ్దం మారడమే కాదు, అది ప్రయాణించే దూరం కూడా మారుతున్నట్టు తెలుసుకున్నాను. వస్తువు కంపిస్తే శబ్దం పుడుతుందని తొలిసారిగా ఈ ప్రయోగాల వల్ల నాకు తెలిసింది. అంతేకాదు, ధ్వని ప్రసారం కావడానికి యానకం తప్పనిసరి అని కూడా తెలుసుకున్నాను. పలసిని యానకంలో శబ్ద స్పష్టత ఎక్కువగా ఉంటుందని, దళసరి యానకంలో ఈ స్పష్టత తగ్గుతుందని గమనించాను. అన్నిటికన్నా ముఖ్యం శబ్దాన్ని మోసుకుపోగల అద్భుతమైన యానకం గాలి అని కూడా తెలుసుకున్నాను.
0: సూపర్ సార్, అద్భుతం సార్. మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: బెల్ భౌతిక శాస్త్రంలో చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా అనేక గౌరవాలు, పురస్కారాలు, సన్మానాలు అందుకున్నాడు. అమెరికాకు వలస వచ్చి తాను చేస్తున్న కృషికి అమెరికా ప్రభుత్వం అందించిన సహకారాన్ని అతను ఏనాడూ మరవలేదు. అమెరికానే తన మాతృదేశంగా భావించాడు. 1920లో తాను పుట్టిన ఎడిన్బర్గ్కు వెళ్లి అక్కడి వారిచేత ఘనంగా సన్మానాలు అందుకుని తిరిగి వచ్చాడు.
3: మెటాలిక్ డిటెక్టర్, పారాచ్యూట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, సీ క్రాఫ్ట్స్, హైడ్రోప్లేన్స్ వంటి వాటి ఆవిష్కరణలకు బెల్ పరిశోధనలే కారణమయ్యాయి. బెల్ తన భార్యను ధనవంతురాలు అని చెప్పి పెళ్లి చేసుకోలేదు. చెవిటితనం వల్ల మాట్లాడలేని మోగతి కావడంతో పెళ్లి చేసుకున్నాడు. అతనికి చెమిటివారిపై సాను

0: సానుభూతి మాత్రమే కాదు, ప్రేమ కూడా. అతని వివాహం సమాజానికి ఆదర్శంగా నిలబడింది. వెల్కు శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అనుకూలవతి అయిన ప్రేమించే భార్య దక్కింది. చక్కటి పిల్లలున్నారు. కావలసినంత ధనం లభించింది.
1: పేదరికం మనిషికి ఎంతో నేర్పుతుందని, ప్రతికూలత మనిషిని మరింత శక్తివంతంగా తయారు చేస్తుందని, అలాగే ఎక్కువగా తిరిగేవారికి అడ్డదారులు దగ్గరదారులు తెలుస్తాయని అంటారు. ఇవన్నీ బెల్ విషయంలో నిజం అయ్యాయి. ఇవన్నీ అతనిలోని కుతూహలాన్ని, వివరణాత్మక ధోరణిని, జాగ్రత్తగా గమనించే శక్తిని మరింత పెంచాయి.
0: 1881లో అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ క్యారీఫీల్డ్ తుపాకీ గుళ్లకు గురికాబడి మరణించాడు. ఆయన్ను రక్షించే ప్రయత్నంలో తుపాకీ గుళ్లు మిగతా లోహపు ముక్కలు శరీరంలో ఎక్కడ దాగి ఉన్నాయో కనుక్కునేందుకు ఒక విద్యుత్ పరికరాన్ని బెల్ రూపొందించాడు. ఆ తర్వాత దాన్ని కొంత మెరుగుపరచి ఎలక్ట్రిక్ ప్రోబ్ అని తయారు చేశాడు.
1: బెల్కు రాజకీయాలంటే పడదు, అందుకే వాటికి దూరంగా ఉండేవాడు. అంతేకాదు, వాషింగ్టన్లోని ధనికుల జీవన శైలి కూడా అతనికి నచ్చేది కాదు.
0: బెల్ ఫోటోఫోన్ కూడా తయారు చేశాడు. దీని ద్వారా నక్షత్రాలను గుర్తించొచ్చు, సూర్యునిలోని మచ్చలను కూడా గుర్తించొచ్చు. బెల్ స్వయంగా తన ఫోటోఫోన్ను ఒక గొప్ప ఆవిష్కరణగా అభివర్ణించాడు.
1: తన ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడంలో బెల్ ఎంతో ఆనందం పొందేవాడు. తన భార్య బిడ్డల సరదాలను తీర్చడంలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. ఒక శాస్త్రవేత్త జీవితం ఎంత నిరాడంబరంగా ఉంటుందో, వినయ విధేయతలను ఎంతగా ప్రేమిస్తాడో, వైరాగ్య భావనలతో ఏ విధంగా ఉంటాడో అనుక్షణం తన భార్యా పిల్లలకు చెబుతూ ఉండేవాడు.
0: పేరు ప్రఖ్యాతుల కోసం ఏనాడూ తాపత్రయపడలేదు. పేరు కోసం చేసే పనిలో పరిపూర్ణత ఉండదు. పైగా అది వ్యాపార దృక్పథం అవుతుంది. దానికి బెల్ పూర్తిగా దూరం. మనం ఒక విషయంపై పరిశోధించి ఫలితాన్ని సాధిస్తే పేరు దానంతటదే వస్తుంది అనే స్వభావం బెల్ది.
1: బెల్ పరిశోధనలన్నీ ఇంచుమించుగా అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో జాగ్రత్త చేయబడ్డాయి. అక్కడి వారు బెల్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకునేందుకు ఈ ప్రయత్నం చేశారు. దీనివల్ల తరతరాల వారు బెల్ గురించి, అతని పరిశోధనల గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు బెల్ కనిపెట్టిన టెలిఫోన్ అనేక మార్పులకు చేర్పులకు లోనయ్యింది. రేడియో వేవ్స్ ద్వారా, మైక్రోవేవ్స్ ద్వారా ధ్వనిని పంపడం మొదలయ్యాక కార్డ్లెస్ టెలిఫోన్లు, ఇంటర్కామ్లు కనుగొన్నారు. ఇది ఒక సాంకేతిక విజయం.
0: 1922 ఆగస్టు 2న బెల్ మరణించాడు. అతను బ్రతికి ఉంటే ఈ విజయాలకు పొంగిపోయేవాడు. మానవజాతికి మహోపకారం చేసిన మహాశాస్త్రవేత్తల్లో మరొకరు కనుమరుగైపోయారు. శాస్త్రవేత్తలు ఈ మానవ జీవన శైలిలో పెను మార్పులు తీసుకువచ్చారు.

0: మీరింతవరకు సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ బేతా రామసూర్య ప్రకాశ్రావు, సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో అలెగ్జాండర్ గ్రహం బెల్ శ్రీ ఎస్కే మిశ్రో, గార్డ్నర్ శ్రీ పి మురళీధర్రావు, వాట్సన్ శ్రీ పివి రమణమూర్తి, విలేఖరి శ్రీ కరి రామకృష్ణమాచారి,
1: వ్యాఖ్యానం బేతా రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి ఎస్ సుమలత.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. రేపు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష ఫోనిన్ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 5:50. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు. ఈపూట రేపు ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో రాత్రి 8 గంటలకు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. ఇక 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు యథావిధిగా ప్రసారమవుతాయి. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం చెన్నారెడ్డి పాడిన జానపద గీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు వినవచ్చు. రాత్రి 7:15 పంట సీమలు కార్యక్రమంలో క్వైల్ పక్షుల పెంపకం, వాటి మెలకువలు అన్న అంశం గురించి ప్రొద్దుటూరులోని పశు వైద్య కళాశాల సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంకెం ప్రశాంత్ బాబు గారి ప్రసంగం వినవచ్చు. ఇక రాత్రి 7:30 మహిళల T20 ఆసియాకప్ క్రికెట్ ఆటలో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ మరియు థాయిలాండ్ జట్ల మధ్య జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వినవచ్చు. ఈ వ్యాఖ్యానం రాత్రి 7:30 నుండి 8:00 వరకు, తిరిగి 9:15 నుండి 11:00 వరకు, తర్వాత 11:10 నుండి ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. రాత్రి 8:00 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి

తెలుగు అనువాదం మనసులో మాట వినవచ్చు. 8:30 జాతీయ వార్తలు, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు.

0: ఇక రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలను చూద్దాం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మార్కండేయ కృతశివ స్తోత్రం, ఇంకా శివభక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తిరత్నావళి, వ్యాఖ్యాత శ్రీ వీణా రాఘవాచార్యులు. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారాల గురించి శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో పరిచయం చివరి భాగం వినవచ్చు. పరిచయకర్త శ్రీమతి ఉమామహేశ్వరి. ఆ తర్వాత న్యాయ సలహాలు శీర్షికన జాతీయ ఆహార భద్రతా చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:35 చిత్రమంజరి. 9:00 హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు వినవచ్చు. 10:00 మనోరంజని, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:30 ఫిల్మీ గానేలు, హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి వయలిన్ వాయిద్యం ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 12:40 మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వినవచ్చు. 1:30 మహిళా భారతి కార్యక్రమంలో మహిళా స్రవంతి, మహిళా సాధికారిక వార్తలు, ఇంకా అందమే ఆనందం ప్రసారమవుతాయి. 2:15 చిత్రసీమలో సినిమా పాటలు వినవచ్చు. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. మరికొన్ని ప్రసార విశేషాలు రాత్రి 7:00 తిరిగి 8:40 తెలుసుకోవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05. ఆంగ్లంలో వార్తలు విందాం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashwani, the news read by Nishit Kumar. India and Uzbekistan have decided to elevate their bilateral relationship to comprehensive strategic partnership, marking a significant step towards in ties between the two countries. Both sides also signed several memoranda of understanding, MOUs, aimed at expanding bilateral cooperation across key sectors. These include mining, Ayurveda, tourism, economic and financial dialogue, higher education and environment. India and Uzbekistan also agreed to set an ambitious target of $5 billion in bilateral trade by 2030. The agreements were signed following delegation-level talks between Prime Minister Narendra Modi and President Shavkat Mirziyoyev in Tashkent. In his opening remarks, Prime Minister Modi said the elevation of ties is expected to provide a renewed framework for expanding cooperation between New Delhi and Tashkent across various sectors.
2: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
1: Prime Minister Modi said the two countries are also working on a framework for the long-term supply of uranium. Later, at a joint press conference with the President of Uzbekistan following the talks, Prime Minister Modi said both countries have zero tolerance for terrorism, extremism and separatism.
2: दोनों देशों के बीच करीबी रक्षा और सुरक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता है. आने वाले समय में हम दोनों देशों की डिफेंस इंडस्ट्री

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: తాతయ్య ఇది ఏ మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: అని ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజయరాణి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ది చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: పీఎం స్వనిధి యోజన यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी इसका बहुत अच्छा उदाहरण है. बबीता जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. फूल, दिए, अगरबत्ती, नारियल जैसी चीजें बेचकर वो अपने परिवार की आजीविका में हाथ बंटाती थी.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్ధిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈ రోజు మాట్లాడుతూ, దీనికోసం విశాఖపట్నం జిల్లా మారిక వలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్టంలో నీట్, పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును

ను పరీక్ష కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 మందికి గాను 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో శ్రీ ఎం చెన్నారెడ్డి పాడిన జానపద గీతాలు విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ ఎం చెన్నారెడ్డి పాడిన జానపద గీతాలు.

ఇంతవరకు మీరు శ్రీ ఎం చెన్నారెడ్డి పాడిన జానపద గీతాలు విన్నారు. రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ గంగిరెడ్డి నాగిరెడ్డి బృందం వారు పాడిన కోలాట చెక్కభజన గీతాలు వినవచ్చు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:50. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: వ్యవసాయ సూచనలు.
1: బంగాళదుంప సాగు గురించి తెలుసుకుందాం. బంగాళదుంపని ఆలుగడ్డ అని కూడా అంటారు. ఇది సొలనేసీ కుటుంబానికి చెందిన శీతాకాలంలో పండించే స్వల్పకాలిక దుంప పంట. ప్రపంచంలో పండించే ప్రధాన ఆహార పంటల్లో వరి, గోధుమ, ఇంకా మొక్కజొన్న తర్వాత నాలుగవ స్థానం బంగాళదుంపది. ఈ పంట పండించే దేశాల్లో చైనాది మొదటి స్థానమైతే రెండవ స్థానం భారతదేశానిది. మన దేశంలో ఆలుగడ్డ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం, ఇంకా పంజాబ్లో పండిస్తున్నారు. ఇక ఆలుగడ్డలో లభించే పోషక విలువల గురించి మాట్లాడుకుంటే, 100 గ్రాముల తాజా ఆలుగడ్డలో 80% నీరు, 20% పొడి పదార్థం, 14% పిండి పదార్థం, 97 కిలోకాలరీల శక్తి, 22.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2% షుగర్, 1% మినరల్స్, 0.6% పీచు పదార్థం, ఇంకా 0.1% క్రొవ్వులు ఉంటాయి. ఆలుగడ్డని చిప్స్ తయారీలో విరివిగా వాడుతూ ఉంటారు. పోషకాహార లోపం ఉన్న వారికి ఆలుగడ్డ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఆలుగడ్డ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏమిటంటే, చల్లని వాతావరణం అవసరమవుతుంది. పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇంకా రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ బాగా అనుకూలంగా ఉంటుంది. నేలల విషయానికొస్తే, మురుగునీటి సౌకర్యం గల ఇసుక లేదా ఎర్రకరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 5.2 నుంచి 7 వరకు ఉండాలి. ఆమ్ల లక్షణాలు గల నేలలు, బరువైన నేలలు ఈ దుంపల పెరుగుదలకు అనుకూలంగా ఉండవు. ఇక పంటకాలం విషయానికొస్తే, రబీ కాలం సాగు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలుగడ్డ పంటను 3rd అక్టోబర్ నుంచి 2nd నవంబర్ వరకు కూడా నాటుకోవచ్చు. రకాలు: కుఫ్రీ సూర్య, కుఫ్రీ లాలిమ, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ సింధూరి, కుఫ్రీ చంద్రముఖి, ఇవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కుఫ్రీ సూర్య అయితే అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకునే స్వల్పకాలిక రకం. ఇంకా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. 80 నుంచి 90 రోజుల కోతకు వచ్చి ఎకరానికి 12 నుంచి 15 టన్నుల దిగుబడి

వెలువడిస్తుంది. ఇక కుఫ్రీ లాలిమా అయితే దుంపలు మధ్యస్థంగా గుంపుగా ఉంటాయి. 90 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఇంకా ఎకరానికి 11 నుంచి 12 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక కుఫ్రీ బాద్షా అయితే మొక్కలు మధ్యస్థంగా పాకే లక్షణాలు కలిగి ఉంటాయి. దుంపలు తెల్లగా గుండ్రంగా ఉండి 90 నుంచి 140 రోజుల్లోపు కోతకు వస్తుంది. కుఫ్రీ సింధూరి అయితే గుండ్రంగా కళ్లు తక్కువగా ఉండి లోతుగా ఉంటాయి. 110 రోజుల్లో కోతకు వచ్చి ఎకరానికి 9 నుంచి 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ పంట మన రాష్ట్రంలో సాగుకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇక కుఫ్రీ చంద్రముఖి దుంప పైపొర గోధుమ రంగులో ఉండి కళ్లు పైపైన ఉంటాయి. దుంప పెద్దదిగా ఉంటాయి. 90 నుంచి 100 రోజుల కోతకు వచ్చి ఎకరాకు 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకాలే కాకుండా కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ లిమా, కుఫ్రీ లవకర్, కుఫ్రీ చిప్సోనా 1, 2, 3 రకాలు కూడా మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక నేల తయారీ గురించి తెలుసుకుంటే నేలను 5-6 సార్లు కలియదున్ని ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, ఇంకా పూర్తి భాస్వరం 1/3 వంతు యూరియా మరియు పొటాష్ నాగర దిక్కులో వేసి దున్ని చదును చేయాలి. 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు మరియు కాలువలు చేయాలి. ఇక విత్తనం విత్తన శుద్ధి గురించి తెలుసుకుంటే శీతల కిట్టంగులలో నిల్వ ఉంచిన విత్తన దుంపలు తీసి వాటికి 30 సెంటీమీటర్ల మందం మించకుండా నీడలో పెంచి 10 నుంచి 12 రోజుల పాటు ఆరనివ్వాలి. గాలి చొరబడటానికి 2-3 సార్లు విత్తన దుంపలు తిరగతిప్పాలి. పెద్ద సైజు దుంపలు శుభ్రంగా కడిగి 30 నుంచి 40 గ్రాములు ఉండేలాగా ముక్కలుగా కోయాలి. మొలకెత్తిన విత్తన దుంపలను నాటానికి 1 నుంచి 2 రోజుల ముందు మాంకోజెప్ 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కార్బన్ డిజమ్ గాని కలిపి 30 నిమిషాలు నీటిలో ఉంచి విత్తన శుద్ధి చేసి నీడలో 24 గంటలు ఆరనివ్వాలి. మొలక శాతం పెంచడానికి దుంపలను 1 PPM జిబరలిక్ ఆమ్లం ద్రావణంలో 1 మిల్లీగ్రాములు లీటర్ నీటిలో గంటసేపు ఉంచి తర్వాత ఆరబెట్టాలి. ఇక విత్తే దూరం విషయానికొస్తే మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, ఇంకా సాళ్ల మధ్య 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు చేసి నాటుకోవాలి. ఇక విత్తడం గురించి తెలుసుకుంటే తెగులు సోకని ఆరోగ్యమైన దుంపలు ఎన్నుకోవాలి. దాదాపు 30 నుంచి 40 గ్రాముల బరువు ఉండి 2-3 కళ్లు ఉన్నటువంటి మొలకెత్తిన దుంపలను ఎన్నుకొని నాటుకోవాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల్ అవసరం ఉంటుంది. బోదెలకు ఒక పక్కగా కళ్లు పైభాగం వైపు ఉండేటట్టుగా విత్తన దుంపలు నాటుకోవాలి. ఇక ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుంటే ఎకరాకు 64 నుంచి 80 కిలోల యూరియా, 32 నుంచి 40 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 80 నుంచి 100 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి. ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి దానితో పాటుగా పూర్తి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 1/3 వంతు నత్రజని, పొటాష్ వేసి దున్నాలి. నత్రజని ఇంకా పొటాష్ 2-3 సమభాగాలుగా చేసి అందులో ఒక భాగం ఆఖరి దిక్కులో వేసి రెండో భాగం దుంప నాటిన 30 రోజులకు వేసి మట్టి ఎగదోయాలి. మూడో భాగం నత్రజని పొటాష్లను దుంప నాటిన 50 రోజులకు నేలలో వేసి మట్టి ఎగదోయాలి. ఇక నీటి యాజమాన్యం గురించి అయితే దుంప నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత తడులు 3-4 రోజులకు ఒకసారి వాతావరణాన్ని బట్టి, నేలలో తేమను బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఇక అంతరకృషి గురించి చెప్పుకుంటే అభివృద్ది చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంపలు ఆకుపచ్చగా మారిపోతాయి. కాబట్టి మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయటం మొదటి దుంప నాటిన 30 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. దుంపలు నాటిన 20 రోజులకు గడ్డి తీయించాలి. లేకపోతే దుంప విత్తిన 2-3 రోజుల్లో ఎకరాకు 1 లీటర్ అలాక్లోర్ పిచికారీ చేయాలి. ఇక పంట కోత విషయానికొస్తే నేల పైభాగంలో మొక్కలు వాలిపోయి పసుపు వర్ణం నుండి గోధుమ వర్ణంగా మారిపోయి పడిపోతుంది. సాధారణంగా నాటిన 90 నుంచి 100 రోజులపు కోతకు సిద్దమవుతుంది. చెట్టు మొదల దగ్గర దుంపను తవ్వి చూసి కూడా పంట కోత నిర్ధారించుకోవచ్చు. పంట కోతకు 10 రోజుల ముందు నీటి తడులు ఆపి దుంపల్ని అలాగే నేలలో ఉంచి పైన ఉండే మొక్కలను లేదా కొమ్మల్ని కొడవలతో కోసి 10 రోజులు ఆగాలి. ఆ తర్వాత మాత్రమే దుంపలకు తగలకుండా జాగ్రత్తగా గడ్డపారుతో తవ్వి నీడలో ఆరబెట్టి తర్వాత నిల్వ చేయాలి. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దుంపల్ని 1 నుంచి 2 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 90% తేమ ఉండేలాగా నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకుంటే ఆలుగడ్డ సాగులో వచ్చే కొన్ని ముఖ్యమైన పురుగులు, తెగుళ్ల గురించి మాట్లాడుకుందాం. దుంప తొలిచే పురుగు, తెల్లనల్లి, ఆకు తినే పురుగులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దుంప తొలిచే పురుగు విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉంది. ఈ పురుగు ప్రభావం మొదలైన వెంటనే గోడౌన్లో నిల్వ చేసినప్పుడు అధికమవుతుంది. ఈ పురుగు తొలిచిన దుంపలు గుల్లబారి పుచ్చిపోతాయి. దీని నివారణకు ఏం చేయాలంటే దుంపలను బయటపడనివ్వకుండా ఎప్పటికప్పుడు బోదలు పైకి మట్టి ఎగదోస్తూ ఉండాలి. పురుగు ఆశించిన దుంపల్ని ఏరి నాశనం చేయాలి. ఇక పొలంలో పురుగులను అరికట్టడానికి లీటర్ నీటికి 3 గ్రాముల కార్బరిల్ మందును ఎకరానికి 600 గ్రాములు, 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. గోడలో నిల్వ చేసేటప్పుడు సంచులపై మలాథీరాన్ 3 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లనల్లి నివారణకు ఏం చేయాలంటే లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్,
కలిపి పిచికారీ చేయాలి.

అదే ఆకు తినే పురుగులు అయితే ఉన్నట్టయితే దీని నివారణకు లీటర్ నీటికి ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికొస్తే మెజాయిక్ తెగులు, ఇంకా బ్యాక్టీరియా కుళ్లు తెగులు, ఇంకా ఆకుమాడు

0: తీసుకుంటే బ్యాక్టీరియా ముఖ్యంగా దుంపల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ఆలుగడ్డే కాకుండా మిరప, వంగ, టమాటా ఇంకా అరటిని కూడా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకు తెగులు సోకని దుంపలను నాటడం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు, లేదా బ్లీచింగ్ పౌడర్ ఎకరానికి 8 కిలోల చొప్పున నీటిలో కలిపి మొక్కల మొదల దగ్గర పోయడం ద్వారా కూడా ఈ తెగులను అరికట్టవచ్చు. ఇక ఆకుమాడు తెగుల విషయానికొస్తే, ఆకులు కొమ్మల మీద నల్లరంగు మచ్చలు కనిపిస్తాయి. తీవ్ర దశలో మొక్కలు ఎండిపోయి వాలిపోతాయి. మొక్కలు మొదళ్ల దగ్గర మెత్తబడి మొక్క నేలపై వాలిపోతుంది. దీని నివారణకు టైటెన్జెట్ 78ని 2 గ్రాములు లేదా క్లోరోథయనిల్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజుల తర్వాత 8 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సుమారు 5-6 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎర్వినియా కరటోవర అనే శిలీంధ్రం వల్ల వ్యాప్తి చెందే కుళ్ళు తెగులు వల్ల మొక్కలు మొలకెత్తిన 15 రోజులకే వడిలిపోతూ ఉంటాయి. దుంపలు తయారైన తర్వాత ఆశిస్తే అవి కుళ్లిపోతాయి. దీని నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, ఇంకా 3 గ్రాముల స్ట్రైప్టోమైసిన్ ని 10 లీటర్ల నీటిలో కలిపి 30 నిమిషాలు ఉంచి నాటితే ఈ తెగులను అరికట్టవచ్చు. ఇక లేట్ బ్లైట్ తెగులు గురించి అయితే, ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై ముదురు గోధుమ రంగుల మచ్చలు ఏర్పడి ఉత్పత్తి అధికమైనప్పుడు అవి కలిసిపోయి ఆకంతా ఎండిపోయినట్లుగా అయిపోయి రాలిపోతాయి. ఈ తెగులు కొమ్మలు, దుంపలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు లీటర్ నీటికి మాంకోజెప్ 2.5 గ్రాములు లేదా క్లోరోథయోనిల్ 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ బంగాళాదుంప పంటకి మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి రైతులు ఈ పంటను సాగు చేసుకోవడం ద్వారా మంచి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే బంగాళాదుంప సాగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం. కొన్ని ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పంట సీమలు కార్యక్రమంలో క్వైల్ పక్షుల పెంపకం, వాటి మెలకువల గురించి ప్రొద్దుటూరులోని పశు వైద్య కళాశాల సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంకెం ప్రశాంత్ బాబు గారి ప్రసంగం వినవచ్చు. 8 గంటలకు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. ఇక 7:30 మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఆటలో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ మరియు థాయిలాండ్ జట్ల మధ్య జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వినవచ్చు. ఈ వ్యాఖ్యానాన్ని 7:30 నుండి 8 గంటల వరకు, 9:15 నుండి 11 గంటల వరకు, 11:10 నుండి ఆట ముగిసే వరకు వినవచ్చు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మార్కండేయ కృతశివ స్తోత్రం, ఇంకా శివభక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళిలో శ్రీ వీణా రాఘవాచార్యులు గారి సూక్తులు వినవచ్చు. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో
6: ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు ఆమెకు సరిపోవాలి తిండి. అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి, అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి.
7: మీరు విన్న ఈ మాటలు ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా

గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారాల గురించి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శాలిని శకుంతల గారితో పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి. ఈ నెల 31వ తేదీ సోమవారం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖల్లో

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారి యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు.

0: నిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: పీఎం స్వనిధి యోజనకి లాభార్థియో మే కరీబ్ 46% మహిళలే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళలే ఇస్ యోజనా సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బడా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రి కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ. మెహనత్ ఖూబ్ థీ, లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బడే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: భారత్ ఉజ్బెకిస్తాన్ లు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించాయి. భారత్ కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి, అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
2: ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ $1 బిలియన్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ $5 బిలియన్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఔర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత్ రూప్ సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నది ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండూకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్

0: చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్ థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడీ రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో క్వైల్ పక్షుల పెంపకం, వాటి మెలకువలు అన్న అంశం గురించి ప్రొద్దుటూరులోని పశువైద్య కళాశాల సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంకెం ప్రశాంత్ బాబు గారి ప్రసంగం విందాం.
1: నమస్తే రైతు సోదరులారా, నా పేరు అంకిం ప్రశాంత్ బాబు, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు నిర్మాణ శాస్త్ర విభాగము, పశు వైద్య కళాశాల ప్రొద్దుటూరు. మనం ఈరోజు క్వైల్ పక్షుల పెంపకంలో మెలకువల గురించి తెలుసుకుందాము. ముందుగా మనం ఈ క్వైల్ పక్షులను పెంచి ఆర్థికంగా ఎందుకు బలపడవచ్చో చెబుతాను. ఒక కోడిని పెంచడానికి ఉపయోగించే స్థలంలో 5 నుంచి 6 క్వైల్ పిట్టలను పెంచుకోవచ్చు. ఇవి తక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ గుడ్లు పెడతాయి. ఒక్కో పిట్ట ఏడాదికి సుమారు 200 నుంచి 250 వరకు గుడ్లను పెడుతుంది. వీటి గుడ్లు మరియు మాంసము నుండి విలువైన మాంసకృతులను మనం పొందవచ్చును. వీటి గుడ్లు మరియు మాంసము వివిధ రుచులలో ఊరగాయలుగా తయారు చేసుకోవచ్చు.

ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇప్పుడు మనం క్వైల పక్షుల యొక్క ముఖ్యమైన లక్షణాలను తెలుసుకుందాము. ఒక రోజు పిల్ల బరువు 6 నుంచి 7 గ్రాములు ఉంటుంది. పరిణితి చెందిన పక్షి శరీర బరువు ఆడవి అయితే 115 నుంచి 170 గ్రాములు, మగవి అయితే 105 నుంచి 125 గ్రాములు ఉంటాయి. పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన పక్షి శరీర బరువు ఆడవి అయితే 150 నుంచి 200 గ్రాములు, మగవి అయితే 140 నుంచి 180 గ్రాములు ఉంటాయి. ఈ పక్షులు 6 వారాల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఎదిగిన పక్షి ప్రతిరోజు 20 నుంచి 25 గ్రాముల మేత తింటుంది. ఈ పక్షి యొక్క గుడ్డు బరువు సుమారు 10 నుంచి 12 గ్రాములు ఉంటుంది. ఈ గుడ్డు ప్రొదిగే కాలము 16 నుంచి 18 రోజులు. వీటి యొక్క మాంసము రుచిగా, మాంసకృతులు ఎక్కువ, కొవ్వు తక్కువగా ఉంటుంది. వీటి యొక్క గుడ్డు మంచి రుచి, బలవర్ధకం, నిలవపరచడానికి కూడా చాలా అనుకూలము. ఎగ్ బోండా తయారీకి చాలా అనుకూలంగా ఉంటుంది. క్వైల్ గుడ్లను పొదిగించడం. క్వైల్ గుడ్లను 16 నుంచి 18 రోజులు పొదిగించి పిల్లలను పొందవచ్చు. కోడిగుడ్లను పొదిగించడానికి ఉపయోగించే పొదుగుడు యంత్రాలను వీటికి కూడా ఉపయోగించవచ్చు. మొదటిగా క్వైల్ పిల్లల పెంపకం గురించి తెలుసుకుందాము. వీటిలో మొదటి దశ వచ్చేసి బ్రూడింగ్ దశ. ఈ దశలో గుడ్ల నుండి వెలువడిన క్వైల్ పిల్లలను 4 వారాల వయసు వరకు సాధారణంగా వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు. వయసును బట్టి బ్రూడింగ్ ఉష్ణోగ్రతను మార్చుతూ పిల్లలను పెంచాలి. ఆ ఉష్ణోగ్రతలు ఏ విధంగా అంటే, 1వ రోజు నుంచి మొదటి వారం వరకు 95 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద, 2వ వారం 90 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద, 3వ వారం 85 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద, 4వ వారం 80 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద పెంచాలి. ఆ తర్వాత సాధారణ ఉష్ణోగ్రత వద్ద పెంచుకోవచ్చు. ఈ దశలో మరి యొక్క ముఖ్యమైన విషయము గాలి మరియు వెలుతురు. బ్రూడర్ దశలో స్వచ్ఛమైన గాలి వెలుతురు ధారాళంగా రావడానికి అవకాశం కల్పించాలి. దీని వలన దుమ్ము బయటికి వెళ్లటంతో పాటు లిట్టర్ కూడా పొడిగా ఉంటుంది. బ్రూడింగ్ స్థలము. ఒక బ్రూడింగ్ గొడుగు కింద 75 చదరపు సెంటీమీటర్ల స్థలం ప్రతి క్వైల్ పిల్లకు కేటాయించాలి. తర్వాత దాణా మరియు నీటి వసతి. ప్రతి క్వైల్ పిల్లకు దాణా తొట్టి స్థలము 2 నుంచి 3 సెంటీమీటర్లు, నీటి తొట్టి స్థలము 1 నుంచి 1.5 సెంటీమీటర్లు అవసరము. క్వైల్ పిల్లల బ్రూడింగ్ పెంపకం నందు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు. చిన్నపిల్లల దశ మొదటి 6 వారాలు చాలా కీలకమైనది. ఈ సమయంలో క్వైల్ పిల్ల తన శరీర ఉష్ణోగ్రతను తనకు తానుగా నియంత్రించుకోలేదు. కావున తగిన ఏర్పాట్లు చేయాలి. షెడ్డులో ఇంతకు ముందు కోళ్లను పెంచినట్లయితే కోళ్ల యొక్క దాణా, నీటి తొట్టెలను లేదా పాత్రలను, బ్రోడర్స్ను మరియు చిక్కుగార్డులు, పాత లిటర్ ఏమైనా ఉంటే తీసివేసి షెడ్డును తగిన విధంగా శుభ్రం చేయాలి. షెడ్ చుట్టుపక్కల కనీసం 5 అడుగుల ప్రదేశంలో ఎలాంటి మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. షెడ్ లోపల మూలలో నేలపైన మరియు మెషల ఎందలి బూజును మరియు ఇతర వ్యర్థ పదార్థములను ఫ్లేమ్ గన్ ద్వారా కాల్చేయాలి. నీటి మరియు దాణా పరికరములను, బ్రోడర్స్ను మరియు చిక్ గార్డులను వాషింగ్ సోడా ఉపయోగించి శుభ్రం చేసి తర్వాత క్రిమిసంహారక ద్రావణంలో ముంచి సూర్యరశ్మిలో ఆరబెట్టి తర్వాత వాడాలి. షెడ్ లోపల క్రిమిసంహారక ద్రావణం స్ప్రే చేసి 1 వారం రోజుల పాటు కోళ్లు లేకుండా షెడ్డును ఖాళీగా ఉంచాలి. లిట్టర్కు వరి పొట్టు లేదా రంపపు పొట్టు వాడి నేల మీద 2 నుంచి 3 అంగుళాలు ఎత్తు ఉండేటట్లు పరచవలెను. ఆ లిట్టర్ మీద కాగితము లేదా పేపర్ను పరచవలెను. ఆ తర్వాత చిక్ గార్డును, బ్రోడర్స్ను అమర్చుకోవాలను. కోడి పిల్లలు వచ్చే 1 రోజు ముందు ఫ్యూమిగేషన్ చేయాలి. ప్రతి 1000 కోళ్లకు 20 గ్రాముల పొటాషియం పర్మాంగనేట్, 40 మిల్లీలీటర్ల ఫార్మలిన్ కలిపి ఫ్యూమిగేషన్ చేయాలి. కోడి పిల్లలు వచ్చిన కొద్ది గంటల ముందు బ్రోడర్లోని విద్యుత్ బల్బులను వేసి తగినంత ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా నీటి చిక్ డ్రింక్లర్లను శుభ్రమైన నీటితో నింపాలి. ఈ ఉష్ణోగ్రత ప్రతి కోడి పిల్లకు మొదటి వారంలో 95 డిగ్రీల ఫారెన్హీట్ కల్పించి ఆ తరువాత ప్రతి వారం 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత చొప్పున తగ్గిస్తూ 6 వారాల వరకు ఏర్పాటు చేసి తర్వాత వాతావరణ ఉష్ణోగ్రతతో సమానం చేయాలి. అయితే బ్రూడింగ్ ఉష్ణోగ్రత సరిగా ఉన్నది లేనిది కోడి పిల్లల ఉనికిని బట్టి కూడా చెప్పవచ్చును. అది ఎలా అంటే, ఒకవేళ బ్రూడింగ్ గొడుగు కింద కోళ్లు సమానంగా విస్తరిస్తే ఉష్ణోగ్రత సరిగా ఉన్నట్లు. అదే కోడి పిల్లలన్నీ బ్రూడింగ్ గొడుగు కింద కాకుండా ఒక
అంచుకు వెళ్ళి ఉన్నట్లయితే బ్రూడింగ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లు, అదేవిధంగా బ్రూడింగ్ గొడుగు కింద కోడి ఒకదాని మీద ఒకటి ఉన్నట్లయితే ఆ టెంపరేచర్ బ్రూడింగ్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉన్నట్లు. వేసవి కాలం నందు వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూడర్స్ను ఉంచే కాలాన్ని తగ్గించవచ్చు. ఒక

0: మీటర్ వ్యాసార్థం గల బ్రోడర్ కింద 250 నుంచి 300 కోడి పిల్లలను పెంచుకోవచ్చు. కోడి పిల్లలు బ్రోడర్ నుండి దూరంగా పోకుండా ఉండటానికి బ్రోడర్ చుట్టూ చిక్ గార్డులను ఏర్పాటు చేయవలను. ఈ చిక్ గార్డులను అట్టం ముక్కలతో గాని, ఇనప రేకులతో గాని, చెక్కతో గాని తయారు చేసుకోవచ్చు. వీటి ఎత్తు 15 నుంచి 18 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకుని బ్రోడర్ అంచు నుంచి 6 అడుగుల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. గ్లూకోజ్ లేదా ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని కోడి పిల్లలు రాగానే త్రాగేలా చూడవలయను. బ్రోడర్లో గాలి మరియు వెలుతురు యొక్క యాజమాన్యం. స్వచ్ఛమైన గాలి ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉండాలి. దీనివల్ల కోళ్లకు హాని కలిగించే వాయువులు షెడ్లో ఉండవు. కార్బన్ డయాక్సైడ్ స్థాయి 0.01% కన్నా ఎక్కువగా ఉంటే విష ప్రభావం చూపును. అలాగే అమ్మోనియా యొక్క స్థాయి 0.25% కన్నా ఎక్కువ ఉంటే దీని ప్రభావం కళ్లపైన ఉండదు. కావున గాలి ప్రసరణ తగిన రీతిలో ఉండేటట్లు చూసుకోవాలను. అలాగే వెలుతురు నిరంతరంగా ఉండాలి, ఎందుకంటే వెలుతురు కోడి పిల్లల పెరుగుదలకు చాలా తోడ్పడుతుంది. బ్రోడర్లో నీరు మరియు మేత యొక్క యాజమాన్యం. నీటి మరియు దాణా పరికరాలను చక్రాకారంలో అమర్చవలయను. నీరు కోళ్లలో జీవక్రియలకు మూలాధారము. ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందించాలి. నీటి పరికరములను బ్రోడర్ నుండి 1 మీటర్ దూరంలో ఏర్పాటు చేయాలి. 50 కోడి పిల్లలకు 1 చొప్పున చిక్ డ్రింక్లర్లను ఏర్పాటు చేయాలి. దాణాను సరైన మోతాదులో రోజుకు 2 నుంచి 3 సార్లు అందించవలయను. కోడి పిల్లలకు కావలసిన దాణాను పోషక విలువల ఆధారంగా తయారు చేసుకోవలయను. దాణాను క్రింది పడకుండా, ఎలుకలు తినకుండా జాగ్రత్తగా భద్రపరచవలయను. బ్రోడర్లో ఆరోగ్య పరిరక్షణ. తగిన సమయంలో టీకాలు మరియు మందుల వాడకమును పాటించి కోడి పిల్లల యొక్క ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలి. బ్రోడర్ నందు లిట్టర్ యాజమాన్యం. ఈ లిట్టర్ కొరకు ప్రస్తుతము వరి పొట్టును విరివిగా వాడటం జరుగుతుంది. మొదట నేల మీద 2 నుంచి 3 అంగుళాల వరకు పరిచి 4 నుంచి 5 రోజులకు ఒకసారి లిట్టర్ గడ్డకట్టకుండా ఉండటానికి తరచూ లిట్టర్ను కలియబెట్టవలేను. ఏదైనా కారణము చేత లిట్టర్ తడిసిన ఎడల తీసివేయవలెను. పిల్లలలో లింగభేదమును గుర్తించుట. ఆడ మరియు మగ క్వైలను 3 వారాల వయసులో గుర్తించటకు వీలవుతుంది. 4 వారముల వయసులో వీటి తేడా గుర్తించడం మరింత సులభము. మగ క్వైలకు మెడ క్రింది భాగంలో గోధుమ రంగు ఈకలు ఉంటాయి. ఆడ క్వైలకు అదే భాగంలో ఈకలు నల్లని మచ్చలతో కూడి ఉంటాయి. క్వైల్ పిల్లను 5 నుంచి 6 వారాల వరకు పెంచే విధానం, అంటే బ్రూడింగ్ తర్వాత సమయంలో అన్నమాట. ఈ సమయంలో ప్రత్యేకంగా వేడిని అందించవలసిన అవసరం లేదు. 1 చదరపు అడుగు స్థలంలో 5 నుంచి 6 పిల్లలను పెంచవచ్చు. వెలుతురు 12 గంటల పాటు అవసరము, కానీ మాంసం కొరకు పెంచే క్వైలకు 8 గంటల వెలుతురు సరిపోతుంది. 6 వారాల అనంతరం గ్రుడ్డు పెట్టే క్వైల్ను గ్రుడ్డు పెట్టే కేజీలకు మార్చాలి. మాంసం కొరకు 6 వారాల వయసులో అమ్ముకోవచ్చు. గుడ్డు పెట్టే క్వైల పెంపకంలో యాజమాన్య పద్ధతులు. వీటి నివాసానికి కోళ్ల కొరకు ఉపయోగించే వసతినే ఉపయోగిస్తారు. వాటి వయసు పరిమాణమును బట్టి 180 నుంచి 250 చదరపు సెంటీమీటర్ల స్థలం కేటాయించాలి. దాణా తొట్టి 2.5 నుంచి 3 సెంటీమీటర్లు మరియు నీటి తొట్టి 1.5 నుంచి 2 సెంటీమీటర్లు ఎత్తు ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. సాధారణంగా కోడి 75% గ్రుడ్లు ఉదయం పూట పెడుతుంది, కానీ క్వైల్ పక్షులు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల సమయంలో 75% గుడ్లు పెడతాయి. మాంసం కోసం క్వైల్ పక్షుల పెంపకం వాటి యాజమాన్యం. క్వైల్ పక్షుల పెంపకం నందు మాంసపు రకానికి కానీ గుడ్లు పెట్టే రకానికి కానీ తేడా లేదు. కానీ ప్రత్యేకించి కొన్ని అభివృద్ధి పరిచిన క్వైల్ రకాలను మాంసం కొరకు వాడటం మంచిది. మాంసానికి పెంచే క్వైల్ను 6 వారాల వయసులోనే మార్కెట్ చేయటము ఉత్తమము. అప్పటికే అవి సుమారు 135 నుంచి 150 గ్రాముల బరువు ఉంటాయి. క్వైల్ పక్షుల నందు వ్యాధుల నివారణ. క్వైళ్లు మొదటి 2 వారాల వయసులో వాతావరణ పరిస్థితులను బట్టి ముఖ్యంగా చలిని తట్టుకోలేని స్థితిలో ఉంటాయి. అందువల్ల బ్రూడింగ్ దశలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్లకు వచ్చే వ్యాధులతో పోలిస్తే వీటికి తక్కువే, కానీ అవసరాన్ని బట్టి కొన్ని టీకా మందులు వాడాల్సి ఉంటుంది. కోళ్లకు వచ్చే ఏలిక పాముల వ్యాధి మరియు రక్తపారుడు వ్యాధులకు క్వైల్ పక్షులు తట్టుకొనగలవు, కానీ కొన్ని రకాలైన ఐమీరియా తెగులు ద్వారా వీటికి రక్తపారుడు రోగం రావచ్చు. ఈ వ్యాధి నివారణకు 0.2 గ్రాముల 20% ఆంప్రోసాల్ పొడిని లీటర్ నీటిలో 1 వారం రోజుల పాటు ఇచ్చినచో రక్తపారుడు వ్యాధి నివారింపబడుతుంది. క్వైల్ పక్షులకు వచ్చే మరొక ముఖ్యమైన వ్యాధి అల్సరేటివ్ ఎంటరైటిస్. దీనికి 1 గ్రాము స్ట్రెప్టోమైసిన్ ఎన్రోసిన్ మందును 1 లీటర్ నీటిలో కలిపి 3 రోజుల పాటు తాగించాలి. ఈ విధంగా క్వైల్ పక్షుల పెంపకంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు అధిక లాభాలను పొందవచ్చు. నమస్కారం.
1: ఇంతవరకు మీరు క్వైల్ పక్షుల పెంపకం, వాటి మెలకువలు అన్న అంశం గురించి ప్రొద్దుటూరులోని పశు వైద్య కళాశాల సీనియర్

సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంకెం ప్రశాంత్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఈనాటి పంట సిమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అన్న అంశం గురించి శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారి ప్రసంగం వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:30 కావస్తోంది. ఇప్పుడు మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఆటలో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ మరియు థాయిలాండ్ జట్ల మధ్య జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వినవచ్చు. ఈ వ్యాఖ్యానం 7:30 నుండి 8 గంటల వరకు, రాత్రి 9:15 నుండి 11 గంటల వరకు, 11:10 నుండి ఆట ముగిసే వరకు కొనసాగుతుంది.

0: करनी है। विमेंस एशिया कप T20 क्रिकेट टूर्नामेंट 2026 के अंतर्गत भारत और थाईलैंड के बीच खेले जाने वाले
1: बिल्डर అదే అనుకున్నాను, చాలా మంది బిల్డర్ ఆర్ టాపీ మేస్త్రీ అనే పంపిస్తారనుకున్నాను, కానీ ఆన్సర్ అది కాదు కదా. అండ్ చిన్నారావు దేవీనగర్ నుంచి, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ్ నుంచి మామ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు సేమ్ ఆన్సర్ పంపించారు, బిల్డర్ అని, సారీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యాపుర ఎద్దుటూరు కడప జిల్లా నుంచి సేమ్ ఆన్సర్. అండ్ ఈ మేస్త్రి కట్టిస్తాడు కదా అండి, ఇంట్లో ఉండడు అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ యా ఫైన్ అండి, పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు అండ్ తాపీ మేస్త్రి అని పంపించారు, కాదుగా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తల్లిదండ్రులు అని మెసేజ్ చేశారు, ఇంతకీ

అంటూ తాపి మేస్త్రి లేకపోతే ఇంజనీర్ అని మెసేజ్ చేశారు. కాదుగా, రాంగ్ ఆన్సర్ అండ. అలాగే ఈ మంచి మంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అంటూ పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి బిల్డర్ అని మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ప్రొద్దుటూరు కడప జిల్లా దస్తగిరి సంధ్య గారు, రాంగ్ ఆన్సర్ చీమలు అని పంపించారు. అండ్ లైక్ దట్ అలాగే ఆలోచించండి, లైక్ క్రీచర్స్ కానీ లైక్ ఇలా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. కొంచెం దగ్గరలోకి వచ్చారు, చీమలు అయితే కాదండి. అండ్ ఎం నరేష్ మెస్సి విజయ రోజా, ముసాపేట విలేజ్ మహబూబ్ నగర్ జిల్లా, సారీ ఇంటి యజమాని అని పంపించారు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మేస్త్రి అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్లో మేడ్ నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు మేస్త్రి అని పంపించారు, కాదుగా రాంగ్ ఆన్సర్. అంతపూర్ నుంచి అనురాధ గారు పిచ్చుక గూడు, కొంచెం దగ్గరకు వచ్చారండి, ఆవేలోనే ఆలోచించండి. అండ్ పిచ్చుక గూడు కాదండి, పిచ్చుక గూడులో అయితే పిచ్చుక అయితే ఉంటుంది కదా, సో అదేమీ కట్టి అక్కడికేమీ వెళ్ళిపోదు. సో ఈ వేలో ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ భాస్కర్ గారు పెడిన అండ్ పక్షి అని మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్. పక్షి కూడా దానిలో స్టే చేస్తుంది. అండ్ పిచ్చుకలాగా ఉన్నది, సంథింగ్ లైక్ దట్. అలా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది, ఇల్లు కడతాడు కానీ దానిలో అప్పు అంటే ఆ క్రీచర్ ఉండదు అనమాట. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. డియరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి ఊట్కూర్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ లైక్ ఇది ట్రీస్ మీద ఆటల మీద అయితే ఉండదు, అండ్ ఇంట్లో అండ్ అలాంటి ప్లేసెస్లో కూడా ఉంటుందన్నమాట. చీమలు పెట్టిన పుట్టలు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. చీమలు ఉంటాయి పుట్లో, రాంగ్ ఆన్సర్. అండ్ ఇలా ఆలోచిస్తూ ఉండండి. నేను ఆల్రెడీ చాలా వరకు క్లూ ఇచ్చేసాను, ఈ ఆన్సర్ క్లూని యూజ్ చేసుకుని నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో ఉండడు, బిల్డర్ కాదు, టాపి మేస్త్రి కాదు, మేస్త్రి కాదు, ఇంట్లో యజమాని కాదు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చీమలు కాదు, అండ్ పక్షి గూడు కాదు, అండ్ పిచ్చుక గూడు కాదు. ఇలా ఆలోచిస్తూ క్రీచర్స్ వైపు ఉన్న వేలో ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఒక సాంగ్ అలా విని ఇలా వచ్చేద్దాం. ఇప్పుడైతే మీకోసం సౌర్య మూవీని సాంగ్ అయితే వినేసేద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 40 నిమిషాలు కావస్తోంది. అండ్ మనమున్న మంచును మంచైలో నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసేస్తూ ఉన్నారు. అండ్ 0866240884కి 0866241814కి అండ్ నేను చాలా ఆల్మోస్ట్ చాలా దగ్గర క్లూడ్ కూడా ఇచ్చేసాను. క్లూని ఎవరైనా యూజ్ చేసుకున్న ఆన్సర్ పంపించారు ఏంటన్నా చూసేద్దాం. అండ్ ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ బిల్డర్ అన్నారు, టాపీ మేస్ట్రీ అన్నారు, హౌస్ ఓనర్ అన్నారు, ఇంటి యజమాని అన్నారు. అండ్ ఆది జోనర్ పక్కన పెట్టేస్తే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఫస్ట్ చీమల పుట్ట అన్నారు. అండ్ నెక్స్ట్ ఏమేమన్నారు ఏంటి అని చూసేద్దాం. అసలు నా యొక్క క్లూని యూజ్ చేసుకున్నారా అండ్ యూజ్ చేసుకుని ఎవరన్నా ఒక్క ఆన్సర్ అయినా కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా అని చూసేద్దాం. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చీమలు పెట్టిన పుట్టలు అన్నారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే అండ్ ఫాల్గున్ రావు గారు మీరు ఆన్సర్ పంపిస్తున్నారు కానీ మీ పేరు అండ్ మీ విలేజ్ నేమ్ పంపించట్లేదు. ఏంటండి మీ ఫాల్గున్ రావు గారు అన్న పేరు కూడా మీ పైన ఎక్కడో ఉంటే మీ ట్యాగ్ చేసి ఉంటే అది చదువుతున్నారనమాట. అండ్ చెదల పురుగు అన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నో కాదండి కూలీలు లేదా కాంట్రాక్టర్ అంటున్నారు, అలా కాదు రాంగ్ ఆన్సర్. అండ్ పాలెంపోలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఆన్సర్ పంపించలేదు. అనంతపూర్ నుంచి అనురాధ గారు పాము పుట్ట కాదుగా రాంగ్ ఆన్సర్గా. అండ్ నిజామాబాద్ జిల్లా అమ్మాయి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, నో రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ యూకే నుంచి చెదలు అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే నరేష్ మెర్సీ విజయ రోజా పని మనిషి అంటున్నారు, సారీ రాంగ్ ఆన్సర్. పని మనిషి మనకి ఇల్లు ఎందుకు కట్టుబెడుతుందండి. అండ్ కొడాలి సీతారామయ్య గారు గుంటూరు, సారీ కాకి అంటున్నారు, కాకి ఆన్సర్ కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ తాపి పనివాడు బిల్డర్ అంటూ మొత్తం 3 కలిపి చక్కగా పంపించేశారు, హైదరాబాద్ గణేష్ వేదవతి, రాంగ్ ఆన్సర్ అండి. ఎట్ట కేకలకి మొత్తానికి ఆప్షన్స్ ఇచ్చి దానిలో 1% కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మాధురి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అమ్మయ్య మీరు బతికించారు మాధురి గారు. మొత్తానికి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ బాలాజీ ఫ్రమ్ వనసలిపురం హైదరాబాద్ నుంచి ఆప్షన్స్ ఇచ్చారండి నాకు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చెప్పన, తేనెటీగ, సాలెపురుగు, గోడ మీద బల్లి, మియం మియం పిల్లి, చెప్పులు అంటూ ఈ 4 అంటే 1, 2, 3, 4, 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అన్నారనమాట. సో నిజంగానేనండి, ఈ 5 ఆప్షన్స్లో మాత్రం ఒకటి కరెక్ట్. అండ్ అలాగే ఏమై ఉంటుంది ఆప్షన్స్ నాకు ఇచ్చారు చెప్పాను కదా బాలాజీ గారు, తేనెటీగ, సాలెపురుగు, గోడ మీద బల్లి, మియం మియం పిల్లి, చెప్పులు అంటూ నాకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 5 ఆప్షన్స్లో 100% ఒకటి కరెక్ట్ అండి. అండ్ అలాగే సిక్వామ్ బిల్డ్స్ క్యాకోన్ అండ్ లీవ్స్ అండ్ బటర్ఫ్లై ఏంటో పంపించారని మొత్తానికి మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా.

నుంచి గిజ్జి గాడు. సారీ అండి, రాంగ్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు. ఎగ్గా ఎగ్గా ఎందుకు అనుకున్నారండి? ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు అనగానే ఎగ్గెందుకు గుర్తొచ్చింది? తేనెటీగ కూడా కాదండి, రాంగ్ ఆన్సర్. మొత్తానికి ఆప్షన్స్ యూజ్ చేసుకున్నారు పెండన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు. 5 ఆప్షన్స్ చదివాను కదా, ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అన్నాను కదా, బాగా యూజ్ చేసుకున్నారు. వెరీ నైస్, యూఆర్ వెరీ టాలెంటెడ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మిరియాల తిరుమలయ్య గారు ఆండాలు పుట్టపక్కల నుంచి మేస్ట్రీ, రాంగ్ ఆన్సర్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆతోని మండలం, హాయ్ మేడం. సో హాయ్ అండి. అలాగే పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండ్. ముసాపేట మహబూబ్ నగర్ నరేష్ మెస్సీ రోజా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా అండి? హనీబీ కూడా కాదండో, మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే స్పైడర్ అండి. ఒకే ఒక్క పర్సన్ మాత్రం కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాధురి గారు. అఫ్ కోర్స్ అండి, హ్యాపీగా ఎందుకుంటాను అంటే మీరు రాంగ్ ఆన్సర్ పంపించినందుకు కాదు, మన వాళ్ళకి తెలియని ఒక క్వశ్చన్ అడిగాను అన్న హ్యాపీనెస్ అండి, అంతే. అంత సాడిస్ట్ని అయితే కాదు, రాంగ్ ఆన్సర్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకోకండి. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే స్పైడర్ అనమాట, సాలెపురుగు. సాలీడు అంతే కదా అండి, సాలిపురికి ఏం చేస్తుంది, సాలి గూడు కట్టేసి అది అక్కడ స్టే అవ్వదు, పక్కకి వెళ్ళిపోతుంది. అలాగా చక్కగా అల్లి గూడు కట్టేసుకుని చక్కగా మంచిగా అల్లేసి అక్కడ స్టే అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సాలె పురుగు అనమాట. ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో ఉండడు, ఎంత చక్కగా అల్లుతాడు కదా ఇల్లు. సో మొత్తానికి 5 ఆప్షన్స్ ఇచ్చారు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఒక్కళ్ళే ఒక్కళ్ళు పంపించారు, అది నిజంగానే హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇంతకు ఆన్సర్ ఏంటి అంటే స్పైడర్ అనమాట, సాలే పురుగు అనమాట, అది చక్కగా గూడు కట్టేసి అక్కడ స్టే చేయదనమాట. అందరూ ఆన్సర్స్ పంపించేస్తున్నారు, వెరీ నైస్ అండ్. ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం కదా, సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అండ్ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ టఫ్ అడిగితే నన్ను నిజంగా మాధవి సాడిస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు, అందుకే సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా. పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, చనిపోయాక తెల్లగా ఉంటుంది. అది తెలుసండి, మీ అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే నాకు వాట్సాప్ పంపించేసేయండి. ఇంతకు ముందులాగా రాంగ్ ఆన్సర్ అని కాకుండా అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారని నాకు తెలుసు, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు అని చెప్పేసి నేను చక్కగా స్మైల్ తోటి మళ్ళీ చదువుతాను అనమాట. సో మీకు తెలిసిన విషయం నాకు షేర్ చేయాలంటే 0866240884 0866248841 వాట్సాప్ పంపించేసేయండి. పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, చనిపోయాక తెల్లగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మీకు నిన్ను కోరి మూవీ నుంచి సాంగ్ అయితే వినసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఏంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల 50 నిమిషాలకు వస్తుంది. అండ్ ఈ అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, అండ్ చనిపోయాక తెల్లగా ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ పంపించేస్తూ ఉన్నారు 0866240814 కి, 0866284884 వాట్సాప్ పంపించేస్తున్నారు. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ కెనకారావు గారు పెడనా, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ లసక్రి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడినా, సాలీడు రాత్రి గూడు కట్టి అందులో ఉండి పొద్దున్న వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మెసేజ్ చేశారనమాట. అండ్ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆంజనేయులు భూదాన్ పోచిన పనుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్

నరేష్ మెర్సీ రోజా, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి జయలక్ష్మి గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానూరు నుంచి తాతారావు గారు, సారీ అండి, రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, యా కరెక్ట్ ఆన్సర్ అండ్ నైస్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. అండ్ పాలకొల్లు నుంచి సూర్యకుమారి గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణ రెడ్డి గారు, సారీ అండి. అండ్ ఒకవేళ కరెక్ట్ ఆన్సర్. అండ్ మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపక్క నుంచి కరెక్ట్ ఆన్సర్. అంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్, అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సూరిబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్ డి కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం డిస్టిక్ట్ నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ అలాగే భాగ్యలక్ష్మి గారు శ్రీనివాస్ పైడికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నరేష్ మెర్సీ రోజా, యా సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే టైం చూస్తే 7 గంటలు దాటి 52 నిమిషాలు అవుతుంది. అండ్ కరెక్ట్ గా 8 o'clock కి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ నుంచి రిలే వింటారు. అండ్ 8 o'clock కి. అండ్ థర్డ్ క్వశ్చన్ నేను అడుగుదాము అంటే టైం ఎక్కువ లేదు. అండ్ అడుగుతాను, చాలా మంది ఆన్సర్స్ పంపిస్తారా లేదా, లేకపోతే నెక్స్ట్ వీక్ మనం దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేద్దామా లేదా అని చూద్దాం. నేనైతే ఆన్సర్ అయితే రివీల్ చేయను. అండ్ ఆన్సర్ ఏంటి అంటే, నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పెరుగుతుంది, కానీ నీళ్లు తాగదు. చాలా మంది బబ్బుల్ అనుకుంటారు, వాటర్ బబుల్ అయితే కాదు. ఎందుకంటే చాలా మంది అదే ఆన్సర్ పంపిస్తారు, రాంగ్ ఆన్సర్ అని చెప్పటం కన్నా మీరు అనుకున్న ఆన్సర్ అయితే అది కాదు అని రివీల్ చేస్తున్నారు అనమాట. అండ్ నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పెరుగుతుంది, కానీ నీళ్లు తాగదు. ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. 0866244888 0866244814 కి వాట్సాప్ పంపించేసేయండి. ఇంతకీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రివీల్ చేయలేదు, ఏంటి అంటారా? బొగ్గు అండి. కోళ్ళ పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది బొగ్గు, పెరిగాక దాన్ని కాలిస్తే ఎర్రగా ఉంటుంది. అండ్ అది మెల్ట్ అయిపోయి ఇది అయిపోయిన తర్వాత బూడిద కదా తెల్లగా ఉంటుంది. ఆన్సర్ ఏంటి అంటే కోళ్ళ బొగ్గు అనమాట. థర్డ్ క్వశ్చన్ మరొకసారి కంటిన్యూ చేస్తున్నాను. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పెరుగుతుంది, కానీ నీళ్లు తాగదు. వాటర్ బబుల్, నీటి బుడగ అయితే కాదు. ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి ట్రాక్ అయితే విన్నసేద్దాం.

0: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్
1: మరికొద్ది క్షణాల్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
2: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
2: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన

0: ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
0: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
0: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన, ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడవ వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే, ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరూ

0: డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్య రహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని చొరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేక

0: అత్యధికంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలరా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి.

ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో 1,000 గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది

అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకొక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు
చంద్రశేఖర్

కిరణ్ గారు అర హెక్టారు భూమిలో అవకాడో పండించడం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చిరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవం

0: యెహోవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఉపరాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రికారంగం ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్టపతి స్పష్టం చేస్తూ భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక సమాపేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య సహకారం కోసం చేసిన కృషికి ప్రయత్నాలకు గాను నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ఉలీ దరాజాలి దస్లిక్ ని అందుకున్నారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్ కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈ రోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లతో సహా డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది.

0: చేసుకుంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ రోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు. పీఎం సేతు పథకం కింద 200 హబ్లు, 800 స్పోక్ల నమూనాలో 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నతీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సుమారు 101 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. పరిసరాల పరిశుభ్రతకు దేశ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈ రోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలందరి నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000 పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ
1: देश में साइकिलिंग एक क्रेज बन रहा है. संडे ऑन साइकिलिंग धीरे धीरे धीरे जनता में पैशन के रूप में कन्वर्ट हो रहा है. साइकिलिंग ए बेस्ट एक्सरसाइज है. साइकिलिंग पोल्यूशन का सोल्यूशन है. साइकिलिंग फिट रहने का मंत्र है. साइकिलिंग ट्रैफिक का भी समाधान है. तो चलो हम सब युवा साथियों दिन में 1 घंटे मोबाइल या कंप्यूटर की स्क्रीन से हटके खेल के मैदान में जाए, साइकिलिंग करे, खेले और अपने स्वयं को फिट रखे.
0: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలీ దరాజలీ దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్ ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2,65,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాల్లో ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 273,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 265,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం

0: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:30 సూక్తి రత్నావళి కార్యక్రమంలో శ్రీ వీణా రాఘవాచార్యులు గారి సూక్తులు వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8:45. ముందుగా సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు విందాం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఆర్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హిట్ FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్న మధుర స్వరాలు బ్యూటిఫుల్.

ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ టైం చూస్తే 9 గంటల దాటి 29 నిమిషాలు కావస్తా ఉంది. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం విచిత్ర సోదరులు చిత్రీకరించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అండ్ రాజశ్రీ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. టైం చూస్తే 10 గంటలు దాటి 2 నిమిషాలు కావస్తా ఉంది. అండ్ మనం ఇంటైపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ వినిపించిన రాగాల్లో మీకోసం ఫస్ట్ వస్తున్న పాట నిన్నే పెళ్ళాడతా చిత్రం నుంచి. ఈ సాంగ్ అయితే వినేసిద్దాం. పి సుశీల్ గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. మనమున వినిపించిన రాగంలో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం చిట్టి చెల్లెలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: Jyoti FM 101.3.
1: మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఇప్పుడైతే మీకోసం మూక ప్రేమా చిత్రాన్ని చెప్పి సుశీల పాడారు అండ చక్రవర్తి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఆత్రేయ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.